వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. భారత స్వాతంత్రోద్యమ రథసారథి అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ దాస్య శృంఖలాలు తెంచిన పోరాట యోధుడు భారత జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జన్మదినం ఈరోజు. గాంధీ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దక్షిణ సేవల్ని ప్రపంచమంతా కోరుకుంటున్న ఈ ఏఐ రోజులకు తగ్గట్లుగా సంప్రదాయ సేవల వ్యవస్థలు మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. కృత్రిమ మేధ అప్పటికప్పుడు పరిష్కారాలను ఇస్తుండటంతో ప్రజలు కూడా అదే స్థాయిని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఏర్పడి నిన్నటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన శతాబ్ది వేడుకల ముగింపు సభలో ప్రధాని ప్రసంగించారు. గ్రామ పంచాయతీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం బీసీలకు కల్పించిన రిజర్వేషన్లతో ఎస్సీ ఎస్టీ బీసీల మొత్తం రిజర్వేషన్లు 50% మించిపోవడంతో సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలను ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంటూ రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. వర్షపాత లోటు, పొడి వాతావరణంతో పాటు సాగు విస్తీర్ణం, రిమోట్ సెన్సింగ్ ఇండెక్స్, తేమ, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలం, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా కరువు మండలాలను ఎంపిక చేశారు. అన్నమయ్య, చిత్తూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని మొత్తం మండలాలని కరువు ప్రాంతాలుగా గుర్తించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. హాఫ్ మారథాన్ ఉదయం 5:30 గంటలకు, 10K రన్ ఉదయం 6:30 గంటలకు, 5K రన్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఆసియా క్రీడల క్రికెట్లో టీమిండియా డబుల్ గోల్డ్కు చేరువైంది. ఇప్పటికే మహిళల జట్టు విజేతగా నిలవగా ఇప్పుడు పురుషుల జట్టు కూడా స్వర్ణానికి అడుగు దూరంలో నిలిచింది. నిన్న భారత్ సెమీఫైనల్లో శ్రీలంకను ఓడించి ఫైనల్కు చేరింది. అటు హాకీలో ఫేవరెట్గా బరిలో దిగిన భారత పురుషుల జట్టు అతి కష్టంగా ఫైనల్కు చేరింది. ఉత్కంఠభరితంగా జరిగిన సెమీస్లో 4-3 తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్త ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీరు కూడా ఈ అద్భుతమైన శక్తి పీఠాన్ని దర్శించండి. మరి
2: బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్బుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు పనులకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: రాయలసీమను రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ప్రారంభిస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ కరువు ప్రాంతం అనేది తుడిచేసి ఇది ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా మారబోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క పరిశ్రమలు వచ్చాయి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఈ హార్టికల్చర్ హబ్ కూడా మరి రైతే రాజు అని గ్రహించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది.
2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణకుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
4: 17% వర్షం తక్కువగా వచ్చింది అన్న దానితో పాటుగా ఈ 17% కంటే కూడా పడ్డ రోజు అత్యధికంగా పడితే ఆ నీరన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదన్నది అధికారులు చెప్తున్న ప్రాథమిక అంచనా. దీని మీద ఇమీడియట్లీగా కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని దీని మీద జరిగిన నష్టం కానీ ఈ నష్ట నివారణ ఎలా చేపట్టాలి అనే అంశం మీద ఒక రిపోర్టు తయారు చేసి అత్యవసర కేబినెట్ సమావేశాన్ని మళ్లీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసుకుని దాని తదుపరి కార్యాచరణ చేపట్టాలని కూడా ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది.
2: ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో

0: సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన కోటిపల్లి నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట వాటాలో భాగమని పేర్కొన్నారు. గతంలో భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట వాటా కింద పరిగణలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషనర్గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదీతో 11వ పీఆర్సీ గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. ఈ రన్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే పదునైన ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటాన్ని శాంతియుతంగా ముందుండి నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి 2 అక్టోబర్ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అయిన 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. డిఎస్సి 2వ విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులిచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడిమానిన పిల్లలు భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బారిన పడటం అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. వాతావరణం. ఉత్తర కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించిందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా, ఆంధ్ర, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరి యానాములకు వాతావరణ సూచనలు. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

0: హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం 100% కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరుభత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వివిధ్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
3: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
3: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
3: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
5: వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ధి చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తల వివరంగా, దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట వ్యర్థాలు, ఇతర సేంద్రియ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
6: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बना, जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी 2 करोड़ की. क्रेडिट गारंटी भी है एमएसएमईज के लिए, और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
5: कागा ये पदकारनी ये एड़ा दी अगस्त लो केंद्र मंत्रिवर्गम आमोदिंचिंदी. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు $30 బిలియన్ నుండి దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటవాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్టవ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ, పాలీ వస్తాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. వోకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది, ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది

సంక్షేమం అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్ట్రపతి అన్నారు. భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904 అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921 సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్, సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 పైగా గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి, అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ

లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్బంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

హలో, గుడ్ మార్నింగ్ విజయవాడ. సో విజయవాడతో పాటు అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. 101.3 FM వివిధ భారతి వింటూ ఉన్న ప్రతి శ్రోతకి కూడా వెల్కమ్ చెప్పేస్తోంది మీ ఆర్జే ప్రజ్ఞ. అండ్ బ్యూటిఫుల్ లైన్తో ఈనాటి షోని స్టార్ట్ చేసేద్దాం. ఏమంటారు? ఎస్, మరి ఈనాటి షోలో మనం మాట్లాడుకోబోతున్నాము ఒక మంచి లైన్ అన్నమాట. అదేంటి అనంటే, ఏదో ఒక ట్రిప్కి వెళ్ళాం, ఓకే, వచ్చాక ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు, ఏంటమ్మా ఎప్పుడు చూసిన ట్రిప్లేనా, డబ్బును దాయడం రానే రాదు అసలు వీళ్ళకి అని. సరే అసలు అన్నారు కదా పెద్దవాళ్ళు పట్టించుకోవాలి అని ట్రిప్పులు జోలికే పోకుండా ఉంటే, ఏంటో అంతా పిసినారుతనమే.

అసలు లైఫ్ అన్నాక కాస్త ఎక్స్పెరిమెంట్లు ఉండాలి, ఎంజాయ్మెంట్లు ఉండాలి కదా, ఇలాంటివన్నీ వదిలేసి ఏంటో ఈ పిసినారుతనం అని మళ్ళీ అదే పర్సన్ మళ్ళా అంటూ ఉంటారు. బట్ వై? బేసికల్లీ మన గురించి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనడం చాలా కామన్. నిన్నటి వరకు నీకు తెలీదా అంటారు, ఈరోజు అదే విషయం తెలుసుకుని మనం ఏదైనా చేస్తే అన్నీ తెలిసినట్టు, అన్నీ ఫాలో అయిపోతావేంటి తెలిస్తే మాత్రం అని మళ్ళీ వాళ్ళే అంటారు. అంటే మనం ఏం చేసినా ఒక కామెంట్ రెడీగానే ఉంటుంది. మన డెసిషన్ వాళ్ళకి నచ్చితే ఒక మాట, నచ్చకపోతే ఇంకొక మాట. అందుకే ప్రతి ఒపీనియన్ని మనసులో పెట్టుకోవడం మానేయాలి. వాళ్ళు మాటలు వినొచ్చు కానీ మన దారి మాత్రం, మన వే మాత్రం వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు. ఎందుకంటే మన జీవితాన్ని మనమే రూల్ చేసుకోవాలి బాస్. మళ్ళీ పుడతామా ఏంటి చెప్పండి? పుట్టినప్పుడు నచ్చినట్టు బ్రతకడమే, ఇతరుల ఒపీనియన్స్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్, జస్ట్ బ్లైండ్లీ ఫాలో దిస్ రూల్. ఏంటి అనంటే, దట్స్ అ వన్ బ్యూటిఫుల్ గోల్డెన్ రూల్, లిసన్ టు ఎవ్రీ వన్ బట్ ఫాలో యువర్ ఓన్ పాత్. వెల్కమ్ టు కాఫీ టైమ్ విత్ యువర్ రాజే ప్రజ్ఞ. ఇయర్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఈనాటి డే స్పెషాలిటీస్ మాట్లాడుకుందాము. జస్ట్ స్టే ట్యూన్ 101.3 ఎఫ్ఎం వివిధ భారతి అండ్ టైమ్ స్టూడియోలో వచ్చేసి 7:20 ఈస్ ద టైమ్ నౌ. అండ్ అ బ్యూటిఫుల్ సాంగ్తో ఈనాటి షోని స్టార్ట్ చేసేద్దాం.

విండో వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. అండ్ ఈ రోజు కాఫీ టైంలో డే స్పెషాలిటీస్ ఒకసారి చూసేద్దాము. జాతిపిత మహాత్మా గాంధీ, అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఈ మూడు వర్డ్స్ కూడా ఎవరికీ పరిచయం చేయరక్కర్లేని వర్డ్స్. అండ్ పరిచయం అవసరం లేని రోజు అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి చిన్నప్పుడు స్కూల్ లైఫ్ నుండి ప్రతి ఒక్కరికి తెలిసిన డే ఇది. సో సరిగ్గా ఇదే రోజుకి ఇంకా చాలా అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ డేగా కూడా దీన్ని జరుపుకుంటూ ఉంటాం అనమాట. సో దాని ప్రత్యేకత గురించి స్పెషల్గా చెప్పిన అవసరం లేదు, పేరులోనే ఉంది నాన్ వైలెన్స్ డే అని చెప్పేసి. సో ఈ డేని ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితి అహింసా దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తుందన్నమాట. అంటే ఏ మనిషిని కానీ లేదా జంతువుని కానీ ఎవరినైనా కానీ ఒక ప్రాణి అనుకోవచ్చు, ఎవరిని కూడా నాన్ వైలెన్స్ అనవసరంగా ఎవరిని హింసించకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ రోజుని ప్రత్యేకంగా గాంధీ జయంతి రోజు మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే అదే అహింస సత్యం అనే మార్గాలతో ఆయన పోరాటం చేసి ఒక పెద్ద స్వాతంత్ర పోరాటాన్ని నడిపించి అండ్ స్వాతంత్రాన్ని సాధించడం కూడా మామూలు విషయం కాదు. సో అదే రోజుకు గుర్తుగా ఈ రోజు నాన్ వైలెన్స్ డేగా కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి ఆయన సేవల్ని స్మరించుకోవడానికి ఈ రోజు ఒక ఉపయోగపడుతుంది, ఇది ఒక ట్రిబ్యూట్ అని చెప్పచ్చు. మనం కూడా మన డైలీ లైఫ్లో మనకు ఎదురయ్యే సమస్యల్ని శాంతి అహింస మార్గాల్లో మాత్రమే ఎదుర్కోవాలి అని చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉన్నారు. అలానే మన సరౌండింగ్స్ నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి అండ్ మనము స్వచ్ఛ భారత్ అని చెప్పేసి గాంధీ అనుసరించిన మార్గాల్ని తెలియచేసుకుంటూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ మార్గాన్ని అనుసరించడం జరుగుతూ ఉంది. అండ్ నీట్ అండ్ క్లీన్ చేసుకోవాలి సరౌండింగ్స్ని అని చెప్పేసి ఇలా మనం మన లైఫ్ని లీడ్ చేయాలి. ఒక మనిషి ఎలా గొప్పగా ఎదగాలి అనే థాట్స్ని ఈ రోజుకి ఒక ఇన్స్పిరేషన్గా మార్చుకోవాలని చాలామంది చెప్తూ ఉన్నారు. ఇదే మనం ఆయనకిచ్చే ఒక గొప్ప ట్రిబ్యూట్ అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఎస్, మనం మాట్లాడుకుందాము ఇంకొన్ని విషయాలు. మన ఈనాటి కాఫీ టైంలో బోల్డ్ అండ్ అప్డేట్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. బట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ కూడా మీతో పాటు నేను కూడా వింటూ ఉంటాను. సో ఇంత ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ వచ్చేస్తోంది శంకర్ దాదు జిందాబాద్ మూవీ నుంచి, ఓ బాపు నువ్వే అనే పాట. మీ అందరి కోసం వింటూ ఉండండి, జస్ట్ స్టే ట్యూన్ వివిధ భారతి 101.3 FM. నేను మీ ఆర్జే ప్రజ్ఞ. దిస్ ఈస్ కాఫీ టైమ్ అండ్ ద స్టూడియో టైమ్ ఈస్ 7:28.

0: CFM 101.3.
1: Veena veenu veena sarigama vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్, మనం మాట్లాడుకుంటూ ఉన్నాము కాఫీ టైంలో టీ స్పెషాలిటీస్. ఇందాక గాంధీ జయంతి గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఈరోజు చెప్పుకోదగ్గ ఇంకొక విషయం కూడా ఉంది. ప్రముఖ వ్యక్తి అంత మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా. లాల్ బహదూర్ శాస్త్రి గారు అనగానే నాకైతే చిన్న

ఇప్పుడు క్లాస్ రూమ్లో జై జవాన్ జై కిసాన్ అని చెప్పిన ఆ నినాదమే గుర్తొస్తూ ఉంటుంది. మరి మీకేం గుర్తొస్తుంది? నాకు ఎస్ఎంఎస్ పంపించండి. అండ్ జై జవాన్ జై కిసాన్ ఈ స్లోగన్ గురించి అసలు ఇంకా ఎంత చెప్పాలి, చెప్తూ పోతూ ఉంటే మన లైఫ్ సరిపోదు అనిపిస్తుంది నాకైతే. మనందరికీ తెలుసు, చదివినా లేదా ఎక్కడో విన్న స్లోగన్, అసలు ఈ స్లోగన్ ఎప్పుడు వచ్చిందో కూడా తెలుసుకుందాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1965లో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతోంది. అప్పుడు దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఉందన్నమాట. అసలు ఎక్కడ ఎవరికి కూడా ఫుడ్ అనేది దొరకట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశారనంటే, ఇది ఈ టైంని మనము రైతు యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియాలి. సో ఫుడ్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు, ఎందుకంటే అది లేకపోతే మనం అసలు లేం కాబట్టి, మన లైఫ్ లీడ్ చేయలేం కాబట్టి. దాన్ని పండించే రైతు ఒక గాడే. సో మనకి ఫుడ్ని క్రియేట్ చేస్తున్నాడు అని అంటే అది ఒక ఉద్యోగం కాదు, అది ఒక బాధ్యతగా తీసుకున్న రైతు యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ కూడా తెలియాలి అని చెప్పేసి జై కిసాన్ అన్నారు. అండ్ అలానే అదే రైతు పండించిన దాంతో మనమంతా కడుపు నింపుకొని మన దేశాన్ని శత్రుమూకల నుంచి రక్షిస్తూ వస్తున్న జవాన్ కూడా జై జవాన్ అని చెప్పేసి రెండు ఇద్దరికి కలిపి ఒక స్లోగన్ని క్రియేట్ చేశారనమాట. అప్పుడు ఆ నినాదానికి ప్రజల్లోకి కూడా తీసుకెళ్లారు ఆయన. ప్రతి ఒక్కళ్ళకి జవాన్ యొక్క ప్రత్యేకతను, అలానే రైతు యొక్క విలువను ప్రతి వ్యక్తికి తెలియజేసేందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు తీవ్రంగా కృషి చేశారు. సో ఈరోజు ఆయన జయంతి, ఆయన కూడా మనం ట్రిబ్యూట్ అందించాలి అని అంటే మనవంతుగా ఫుడ్ని వేస్ట్ చేయకూడదు, ఫుడ్ని పండించే వాళ్ళకి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ ఆ ఫుడ్ని చక్కగా మనం వినియోగించుకోవాలి. అండ్ అలానే మనం వినియోగించుకున్న తర్వాత వేస్ట్ చేయకుండా అది వేరొకళ్ళకి ఉపయోగపడుతుంది అని అంటే ఆ ఫుడ్ని చక్కగా మీరు వేరే వాళ్ళకి డెలివర్ చేయండి. అండ్ అలానే జవాన్ని గౌరవించండి, మన శత్రు మూకల నుంచి మన ఇండియాని ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి చక్కగా మనము ఎప్పుడు సల్యూట్ చేస్తూ ఉండాలి. అండ్ అదే రెస్పెక్ట్ని మనం మనసు నుంచి ఇవ్వాలి. అదనమాట సంగతి. ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందామని నాది కాఫీ టైంలో. అండ్ ఇదే డేకి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకా చాలా డేస్ని ఈరోజు మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కూడా, వాటి గురించి మాట్లాడుకుందాము. 7:36 ఈజ్ ద టైంలో మన కాఫీ టైంలో. అండ్ ద సూపర్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను, వింటూ ఉండండి. జస్ట్ స్టే ట్యూన్ విత్ మై కాఫీ టైం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మనకి చాలా మంది శ్రోతలు గుడ్ మార్నింగ్ కూడా చెప్తూ ఉన్నారు. చిరునవ్వుల ప్రవాహం గుడ్ మార్నింగ్ అంటూ మనకు సాతిపాటి రాము, పుష్ప అండ్ ఫ్యామిలీ మనకు ఖమ్మం నుంచి మనకు మెసేజ్ పంపించారు. జోగనందరావు గారు, కప్పల్ రాజు గారు జోగనందరావు కాలనీ నుంచి మనకి హాయ్ గుడ్ మార్నింగ్, గాంధీ జయంతి శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. అలానే అందరూ చాలామంది, యా ఐఎమ్ సంజన ఫ్రమ్ రాయ్పూర్ అంటూ మనకు మెసేజ్ పంపించారు, గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు అందరూ. ఎస్, మన కాఫీ టైంలో ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. 7:41 ఈజ్ ద టైమ్ నౌ. ప్రతి సూపర్ సాంగ్ మీకోసం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఎస్ విండు వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. 7:46 ఈస్ ద టైంలో మనము నవీనాటి కాఫీ టైంలో మాట్లాడుకుంటూ ఉన్నాము డే స్పెషాలిటీస్ గురించి. ఎస్, చాలామంది రిలాక్సింగ్ మూడ్లో ఉంటారు ఎందుకంటే లాంగ్ వీకెండ్ వచ్చింది కదా. శుక్రవారం, శనివారం, ఆదివారం మామూలుగా ఉండే ప్రోగ్రామ్స్ మరి. అండ్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఓకే, తెలుసుకుందాము. అండ్ కాఫీ టైంలో మాట్లాడుకుందాం బ్యాక్ టు టాపిక్. ఇదే రోజున మనం జరుపుకునే మరికొన్ని డేస్ గురించి మాట్లాడుకుంటున్నాము. జాతీయ దినాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం కింద జరుపుకుంటూ ఉన్నాము. అండ్ అలానే ప్రపంచ సాధు జంతువుల రోజు, అండ్ మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవం, అండ్ గ్రామ్ స్వరాజ్ డే. తెలుసు మనందరికీ, గ్రామాలే దేశానికి వెన్నెముక అని ఎప్పుడోనే చెప్పారు. సో అవి అవి డెవలప్ అయితే కనుక ఖచ్చితంగా కంట్రీ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది అనేది పెద్దవాళ్ళు చెప్తున్నమాట. అండ్ ఖైదీల దినోత్సవం, అలానే జాతీయ ఖాదీ దినోత్సవం. తెలుసు మనకి, మన ఇండియాకి ఎంత ఇంపార్టెంట్ ఖాదీ అనేది అని చెప్పేసి. సో చాలామంది అప్పట్లోనే గాంధీజీ కూడా స్వయంగా ప్రతి ఒక్కరూ ఖాదీని నెయ్యాలి, రాట్నాన్ని పట్టుకుని వడకండి అని చెప్పేసి మనకి అప్పుడే పిలుపునివ్వడం జరిగింది. సో అలా ఈ డేస్ అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇన్ని డేస్ని ఒకే రోజు తెలియచేయటం, అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకతలు అన్నీ ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలో తెలియచేసే రోజులాగా నాకు అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే. సో గమనించండి, శాంతి సహనంతో మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటాడో చెప్తోంది ఈ రోజే. అండ్ అలానే పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఎలా జీవించాలో సూచిస్తుంది ఈ రోజే. అండ్ ఖాదీ అనేది మన స్వదేశీ వస్త్రాన్ని ఎలా వాడాలి, అందరికీ ఆరోగ్యకరమైన దుస్తులను అందించాలి అనేది చెప్తోంది, అది ఈ రోజే. సో ఫుల్లీ ఒక మనిషి జీవన విధానం అంతా ఈ రోజులో కనిపించట్లా, ఎస్, ఒక కంప్లీట్ హెల్దీ లైఫ్ స్టైల్ సూచిస్తుంది అక్టోబర్ 2 అనిపిస్తూ ఉంటుంది నాకు. సో వింటున్నాం కాఫీ టైం, నేను మీ ఆర్జే ప్రజ్ఞ. 7:48 ఈస్ ద టైమ్ నా. అండ్ ద బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం. వింటూ ఉండండి, జస్ట్ స్టే ట్యూన్ 101.3 FM.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లాప్రగడ. భారత స్వాతంత్ర్యోద్యమ రథసారథి, అహింస సత్యాగ్రహం ఆయుధాలతో బ్రిటిష్ దాస్య శృంఖలాలు తెంచిన పోరాట యోధుడు భారత జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 157వ జయంతి ఈరోజు. గాంధీ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు జరగనున్నాయి. పాలనాపరమైన సంస్కరణలు, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్థాయిలో చర్చించనున్నారు. ఇందులో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో ఈరోజు జంతు వధను నిషేధించినట్లు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. కబేళ్లాకు సెలవు ప్రకటించామని, చికెన్ మటన్ దుకాణాలు, చేపల మార్కెట్లు తెరిచేందుకు అనుమతి లేదని చెప్పారు. ఎవరైనా జీవాలను వధిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగు నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ఈ పరుగు ప్రారంభమైంది. హాఫ్ మారథాన్, 10K, 5K రన్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం బీసీలకు కల్పించిన రిజర్వేషన్లతో ఎస్సీ ఎస్టీ బీసీల మొత్తం రిజర్వేషన్లు 50% మించిపోవటం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలను ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు ఉన్నట్లు రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వర్షపాత లోటు, పొడి వాతావరణంతో పాటు సాగు విస్తీర్ణం, రిమోట్ సెన్సింగ్ ఇండెక్స్, తేమ, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలం, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా కరువు మండలాలను ఎంపిక చేశారు. అన్నమయ్య, చిత్తూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని మొత్తం మండలాల్ని కరువు మండలాలుగా గుర్తించారు. ఆసియా క్రీడల క్రికెట్లో ఇప్పటికే భారత మహిళల జట్టు విజేతగా నిలవగా, ఇప్పుడు పురుషుల జట్టు కూడా ఫైనల్కు చేరింది. నిన్న సెమీఫైనల్లో టీమిండియా శ్రీలంకను ఓడించింది. అటు హాకీలో కూడా పురుషుల జట్టు సెమీస్లో 4-3 తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించి ఫైనల్కు చేరింది. వివిధ భారతి ఎఫ్ఏ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

0: హెచ్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా 101.3 ఎఫ్ఎం వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: బంగారం అండి, బంగారం ఆడవాళ్ళకి ఎంత ఇష్టమైన బంగారం అండ్ మగవాళ్ళకి ఆపదలో ఆదుకునే బంగారం. సో దీన్ని కొనాలి అని చెప్పేసి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యక్తి నడుం బిగించి ముందుకెళ్తూ ఉంటారు. సో అదే బంగారాన్ని కాస్ట్ ఎంత ఉంది అని చెప్పేసి డైలీ మనం చూసుకుంటూ ఉంటాం. తగ్గిందా, పెరిగిందా, అమ్మో ఇంత తగ్గిందా, అయ్యా బాబో ఇంత పెరిగిందా అని. సో రకరకాల ఎమోషన్స్ని పలికించే ఆ బంగారం ఎంత పలుకుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ 24 క్యారెట్స్ విషయానికి వచ్చేస్తే 14,364 రూపాయలు. అండ్ 22 క్యారెట్లు వచ్చేసి, ఇది నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్తూ ఉంటాను ఎప్పుడు, 24 క్యారెట్స్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ గోల్డ్ అనమాట. దాంట్లో ఇంకా ఎటువంటి రకమైనటువంటి మెటల్స్ని యాడ్ చెయ్యరు, ఎందుకంటే అది ప్యూరెస్ట్ ఫామ్. దాంతో మనం ఏమి జ్యువెలరీ కానీ లేదంటే వస్తువులు కానీ ఏం చేయం కదా. అది 24 క్యారెట్లు అనమాట. దాని కాస్ట్ 1 గ్రామ్ వచ్చేసి 14,364 రూపాయలుగా

0: ఉంటుంది. అదే 22 క్యారెట్స్ అనుకోండి, అండ్ గోల్డ్ క్వాంటిటీ దాంట్లో ఎక్కువ ఉంటుంది, దాంతో ఆర్నమెంట్స్ని తయారు చేస్తారు. సో ఆ ఉత్తి ప్యూర్ ఫామ్ ఆఫ్ గోల్డ్తో చేస్తే అది ఆర్నమెంట్ నిలవదు కాబట్టి, వంగిపోతుంది కాబట్టి మెత్తగా, అది ఒక షేప్లోకి రాదు కాబట్టి కొన్ని టైప్ ఆఫ్ మెటల్స్ని దానికి యాడ్ చేస్తారు. అందుకనే అది కొంచెం తక్కువ, 22 క్యారెట్స్ అనమాట. సో దాని ప్రైస్ వచ్చేసి యాజ్ యూజువల్గా ప్యూరెస్ట్ కంటే తక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే అదర్ మెటల్స్ యాడ్ అయ్యాయి కాబట్టి, 13,710 రూపాయలుగా ఉంది. అండ్ ఇంకొంత బంగారాన్ని తగ్గించి ఇంకొన్ని మెటల్స్ని ఎక్కువ యాడ్ చేస్తే అది 18 క్యారెట్స్ అనమాట, ఇంకొంచెం ప్యూరిటీ తగ్గుతుంది. అండ్ మార్కెట్లో ఇప్పుడు 9 క్యారెట్ గోల్డ్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అధికారికంగా, అండ్ 18 క్యారెట్స్, 9 క్యారెట్స్ అలా ఉన్నాయి. అండ్ దాని తర్వాత సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ బేస్ ఉంటుంది, దానిపైన గోల్డ్ కోటెడ్ ఇస్తారనమాట. అండ్ 18 క్యారెట్స్ వచ్చేసి 11,193 రూపాయలు ఒక గ్రామ్గా ఉంది అదన్నమాట. సో బంగారం ఎలా పలుకుతోంది అన్ని మనం చూసాం కదా రేట్లు. అండ్ వాట్ అబౌట్ సిల్వర్స్? సో సిల్వర్స్ మాట్లాడుకుందాము. ఏమాత్రం తీసుకోవట్లేదు సిల్వర్స్ వచ్చేసి. అండ్ చాలామంది ఈ రోజుల్లో సిల్వర్స్ జ్యువెలరీ తీసుకుంటున్నారు, అండ్ ఇప్పుడు రాబోయే ఎలక్ట్రికల్ బైక్స్లో కానీ ఇంకా చాలా చాలా వాటిల్లో కానీ సిల్వర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో మనం రేటు కూడా పెరగడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ మాట్లాడుకుందాం సిల్వర్ ప్రైస్ కూడా ఎలా ఉందో మన ఈనాటి మానే విజయవాడలో. సో ఇప్పుడైతే సూపర్ సాంగ్ మీకోసం ఈ స్మార్ట్ శంకర్ మూవీ నుంచి వండర్ఫుల్ బీట్ దిమాగ్ ఖరాబ్.
1: సరే చూద్దాం ఇక.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు చాలా మంది. సిహెచ్ శ్రీనివాస్ రాజమండ్రి నుంచి మనకు మెసేజ్ పంపించారు, గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరికీ అని. హాయ్ మేడం, దిస్ ఈజ్ సైదులు ఫ్రమ్ మచిలీపట్నం, గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు. అలానే కీర్తన మనకు మెసేజ్ పంపించారు, గుడ్ మార్నింగ్ అంటున్నారు. అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడ, చాలా బాగుంది అంటూ మనకు రాజేష్ మెసేజ్ పంపించారు. అండ్ హాయ్ ప్రజ్ఞ, ఎలా ఉన్నారు అంటూ ఏంటిది కిర్యాకుల పాలెం నుంచి శోభన గారు మనకు మెసేజ్ పంపించారు. ఎస్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అయితే మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడుకుంటున్నాము, ఇందాక మనము చెప్పుకున్నాము గోల్డ్ అప్డేట్స్ అయితే. అండ్ వాట్ అబౌట్ ద సిల్వర్? అండ్ సిల్వర్ ప్రైజెస్ వచ్చేసి 1 గ్రాము సిల్వర్ 235 రూపాయలుగా ఉందన్నమాట. అండ్ సిల్వర్ కాస్ట్ కూడా టూ హై అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి కాబట్టి, అండ్ ఇప్పుడు పెరిగింది కాబట్టి 235 రూపాయలు ఉంది. అండ్ కిలో యాజ్ యూజువల్ 2,35,000 అట్లా ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ ద పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్? సో మనం డైలీ లైఫ్ని లీడ్ చేయాలి అన్న ఫస్ట్లో మనకి ఎనర్జీలో, ఐ మీన్ బాడీలో ఎనర్జీ ఉండాలి అండ్ బైక్లో పెట్రోల్ ఉండాలి. ఎందుకంటే దూరం వెళ్ళాలంటే ఖచ్చితంగా పెట్రోల్ చూసుకోవాలి, దూరమైనా దగ్గరైనా చెక్కింగ్ అయితే ఉండాల్సిందే. అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ విషయానికి వచ్చేస్తే పెట్రోల్ వచ్చేసి 117.78 రూపాయలుగా ఉంది. అండ్ డీజిల్ కాస్ట్ వచ్చేసి 105.36 రూపాయలుగా ఉంది. యా, మన ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో నేను మీకు చెప్పబోయే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే, ఈరోజు అందాల పోటీ గురించి మాట్లాడుకుందాం. బట్ ఆ అందాల పోటీ మనుషులకైతే కాదు, మరి ఇంకెవరికి పెట్టారు? ఈలోపు మీరుకేమైనా తడితే గెస్ చేయండి చూద్దాం. ఓకే, ఆ అందాల పోటీ మనుషులకి కాదు, జంతువులకి కాదు, ఇక దేనికి ఉంటుంది అనేది గెస్ చేయండి. జస్ట్ ఒక చిన్న వైల్డ్ గెస్ అనమాట, చిన్న గెస్ చేయండి. తెలిస్తే కనుక నాకు ఎస్ఎంఎస్ పంపించండి. ఈ సాంగ్ తర్వాత నేను ఆ అందాల పోటీలు ఎవరికి జరిగాయి అని చెప్తాను. ఓకే, ఏంటి క్లూనా? ఓ ఓకే, క్లూ అంటే మనం దీన్ని యూజ్ చేసుకుని కొన్ని కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటాం అనమాట. అంటే అదొక థింగ్ అని, లేదంటే అదొక ట్రాన్స్పోర్ట్ అని మీకు అర్థమైపోయింది, నాకు అర్థమైంది. సో అదేంటి అనేది నాకు ఎస్ఎంఎస్ పంపించండి. సో ఆ అందాల పోటీలు ఎవరికి జరిగాయి, ఎవరు నెగ్గారు అనేది మాట్లాడుకుందాం మన ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో టైం అయితే 8:19 ఈస్ ద టైమ్ నౌ. అండ్ ఇప్పుడైతే సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మా ఇంటి బంగారం.

ఎస్ విండో వినిపిస్తోంది చేస్తున్నాం 8:26 దగ్గర మనము నమీనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఎస్, అందాల పోటీలు ఎవరికి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాము ఈరోజు. అండ్ వయ్యారంగా కాన్ఫిడెంట్గా నడిచే క్యాట్ వాక్ల గురించి కూడా మనం విన్నాం. ఓకే, అందాల పోటీల గురించి కూడా మనం విన్నాం తెలుసు, కానీ ఎప్పుడైనా ట్రైన్స్కి క్యాట్ వాక్, ఈ అందాల పోటీలు చూసారా, విన్నారా కనీసం? సో ఈరోజు నేను చెప్తాను ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి. ఇందుకే దేని గురించి మాట్లాడుకున్నాం అర్థమైపోయింది కదా. సో చెప్పాను, లార్జెస్ట్ ట్రాన్స్పోర్ట్, కొన్ని లక్షలు వేల కిలోమీటర్లు మనం సుదీర్ఘంగా ఆగకుండా ప్రయాణించగలం దీంట్లో అని చెప్పేసి. అండ్ అలాగే మై మేజర్ క్లూ, అబ్బా మీరు గెస్ట్ చేయకపోతే నేనేం చేయలేను. మనకి గెస్ట్ చేస్తూ మనకి 1, 2, 3, 4 మెంబర్స్ మెసేజ్ పెట్టారు. ఆల్ ఆఫ్ యూ గైస్ కంగ్రాచులేషన్స్. అండ్ వాళ్ళ పేర్లు కూడా చెప్పేస్తాను. ఫనీ కరెక్ట్గా మెసేజ్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అలానే మనకు రవికుమార్ మనకు మెసేజ్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ హరిత మెసేజ్ చేశారు, కంగ్రాచులేషన్స్ ట్రైన్స్ కా అంటూ మెసేజ్ పంపించారు. అండ్ అలానే లక్ష్మి గారు ట్రైన్లకి జరిగాయా అండి అంటూ మనకు మెసేజ్ పంపించారు. ఆల్ ఆఫ్ యూ గైజ్ ఆర్ గెసింగ్ సేమ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఓకే, ఎక్కడ ఎలా జరిగింది అనేది మాట్లాడుకుందాము. సరిగ్గా లాస్ట్ ఇయర్ అండి 2025లో ట్రైన్ ఇంజిన్స్కి సంబంధించిన అందాల పోటీల్ని కండక్ట్ చేశారు. అంటే ఏంటి, అంత చక్కగా డెకోర్ చేసేసి పెట్టారు అని అనుకున్నా నేను కూడా చదవగానే. ఎలా జరిగింది అని అంటే వారణాసిలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే, సో క్యాప్ అప్గ్రేడేషన్ కాంపిటీషన్ అని దీన్ని కండక్ట్ చేశారు. సో వాళ్ళంతా పిలవడం కూడా అందాల పోటీలు అండ్ క్యాట్ వాక్స్ అని పిలిచారనమాట. దేశంలో 16 రైల్వే జోన్స్ను అండ్ 3 ఇంజిన్స్ తయారీ కేంద్రాలకి చెందిన లోకోమోటివ్స్ ఇందులో తలపడడం జరిగిందనమాట. సో వీళ్ళందరిలోకి కూడా అందాల భామల క్యాట్ వాక్ లాగా ఈ ఇంజిన్లు సరికొత్త హంగులతో పట్టాలపైన నడిచాయి. అలా నడిచిన వాటిల్లో సికింద్రాబాద్ లాలగూడ షెడ్కి చెందినటువంటి లోకోమోటివ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. అండ్ ఆ తర్వాత చెన్నై రాయపురం షెడ్ ఇంజిన్తో కలిపి ఈ ప్రైజ్ని అది పంచుకుంది కూడా. భలే ఉంది కదా, ఇలాంటి డిఫరెంట్ పోటీ ఏంటి అసలు అనిపించింది నాకు చదవగానే. దానికి ప్రైజెస్ ఇవ్వడం ఏంటి, కొన్ని విషయాలు భలే విందగా ఉంటాయి అబ్బా. మనతో ఉండే వస్తువులకి ప్రాణం ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. అది కూడా మనలాగా ఉంటే, లైక్ మన ఇంట్లో మన టెడీ ఉంది కదా, అది మనం వర్క్ వెళ్ళేటప్పుడు దాని వైపు చూసి బాగా చెప్పేసి వెళ్తూ ఉన్న టైంలో అనిపిస్తూ ఉంటుంది అనమాట, దీని పని బాగుంది, హాయిగా ఫ్యాన్ కింద మంచం కింద దిండి వేసుకుని పడుకుంది, దీనికి కూడా ప్రాణం ఉండి, దీనికి కూడా వర్క్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది. సైకో అంటారా, అయినా పర్లేదు, మనకి ఇష్టమైన వస్తువులు కష్టపడకుండా మనతో పాటు అలా పడుకుని ఉంటే ఎలా బాగా అనిపిస్తుంది కదా. అది మాత్రం ఇంట్లో హాయిగా ఉంటుందే అండి అనిపిస్తూ ఉంటుంది. ఏంటి మీకు కూడా అనిపించిందా, నా టెడ్డీలాగా మీకు కూడా ఏమైనా ప్రాణం వచ్చేసి దీనికి కూడా ఇది కూడా కష్టపడుతూ ఉంటే చూడాలనుంది అనిపించిందా? అలా అనిపిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి చూద్దాం, 0866-24888-14. ఎంత క్రేజీగా ఉంటాయో అండ్ మీకు ఇష్టమైన వస్తువులు కూడా కష్టపడుతూ ఉంటే చూడాలనిపించే ఆస మీకు కూడా ఉంటే జస్ట్ మెసేజ్ మీ నాకు పంపించండి, మన శ్రోతలందరితో పంచుకోండి. 8:30 ఈజ్ ద టైమ్ నో మన స్టూడియో.

చెప్తూ ఉంది, టైం టిక్ టాక్ కదులుతూనే ఉంది. వీకెండ్ కూడా సగం అయిపోయింది అనే థాట్లో అనిపిస్తుంది నాకైతే. సో మార్నింగ్ అయితే అయిందిలేండి, ఇంకా అయిపోలేదు. సో ఎంజాయ్ చేయండి అండ్ లిసన్ టు ద బ్యూటిఫుల్ మ్యూజిక్తో పాటు అండ్ బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది మిత్రమా. సో నెక్స్ట్ అయితే పెద్ది మూవ్ నుంచి వండర్ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఆస్వాదించండి 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

గంటలే విల్లాలి వీరమే వీరమణి గంటలే ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంత.

అసలు ఎలా ఎలా ఇంత క్రియేటివ్గా ఉంటున్నారు నాలాగే. గుడ్ మార్నింగ్. ద మోస్ట్ ప్రామినెంట్ రీసెంట్ ఎగ్జాంపుల్ వాజ్ ద ఇనాగ్రల్ మిస్ ఏఐ పేజ్ నెట్ ఆర్గనైజ్డ్ బై ద వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ వేర్ మొరాకోస్ విర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ కెన్జా లాయల్ వాజ్ క్రౌన్డ్ ద విన్నర్. మనోజ్ కుమార్ అరవపల్లి గుంటూరు నుంచి మనకు మెసేజ్ పంపించారు. ఇంకా ఎన్ని చూస్తామండి మనం, ఎన్ని చూడాలో. హలో, ఐఎమ్ సంజు ఫ్రమ్ రాయ్పూర్. ఐఎమ్ ఆల్సో థింకింగ్ లైక్ దట్. ఎలా ఎలాంటివి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక హౌస్ వైఫ్ ఉన్నారనుకోండి, అక్కడుండే గరెట్లు, గిన్నెలు, సామాన్లు అవన్నీ కూడా ఆవిడ అనుకుంటూ ఉండొచ్చు, అబ్బా నేను హాయిగా రిలాక్స్గా ఇంట్లో సాంగ్స్ వింటూ ఎఫ్ఎం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇదిగో ఈ గెరెట్లు, గిన్నెలు, ఇంట్లో ఏవైతే సామాన్లు ఉన్నాయో అన్నీ చక్కగా రోజు రెస్టారెంట్లకు వెళ్ళి నడుచుకుంటూ, అది కూడా రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ ఒక పెద్ద బేషన్లో వాళ్ళు కలపడానికి గెరెట్లన్నీ ఒక డైలీ బేసిస్లో పనిచేసేసి గిన్నెలన్నీ అయిపోయాక వాటికి అవి నడుచుకుని ఇంట్లో వచ్చి ఆ అమౌంట్ని మనకిస్తే ఆహా ప్రశాంతంగా ఉంటుంది కదా లైఫ్. ఎన్ని ఉన్నాయో గిన్నెలు, గెరెట్లు, సామాన్లు అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వెళ్ళిపోతే ఎంత బాగున్నో అనిపిస్తూ ఉంటుంది. క్లీన్ చేసే పని ఉండదు, వాటిని అవి క్లీన్ చేసుకుని చక్కగా వెళ్ళి అమౌంట్ తీసుకొచ్చి మనకి ఇస్తే మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. హ్యాపీగా ఉండమండి, యాక్చువల్లీ వ్యాధులతో ఉంటాం. ఎందుకంటే కదలకుండా ఉంటే మన శరీరం మనం అసలు ఎలా ఉంటుంది చెప్పండి. సో అందుకే గాడ్ క్రియేషన్ ఎలా ఉంటుంది అని అంటే, ఎవరు కష్టపడాలి, ఎవరు రెస్ట్ తీసుకోవాలి, అన్నీ ముందే రాసి పెట్టేసి ఉంటుందన్నమాట. అదన్నమాట సంగతి. సో నెక్స్ట్ మెసేజ్, థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అంటూ మనకి హిసిత, హిసిత నైస్ నేమ్ యా. నెక్స్ట్ నెక్స్ట్ మెసేజ్ ఆనంద్ మనకు మెసేజ్ పంపించారు, క్వశ్చన్ చాలా క్రియేటివ్గా ఉంది, ఏం ఆన్సర్ చెప్పాలో తెలియట్లేదు అంటూ. సో ఏం చేస్తారంటే, మీకు బాగా స్ట్రెస్ అనిపించేది, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది అది కదలేని పొజిషన్లో ఉన్న వస్తువు ఏదైనా ఉంటే దాన్ని ఇమాజిన్ చేసుకొని అది వర్క్ చేసి వచ్చి మీకు మనీ ఇస్తున్నట్టు ఒక చిన్న ఇమాజినేషన్, జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. ఇప్పుడు మనం బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే, దాన్ని మనం ఎలా పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవాలంటే, జస్ట్ ఇమాజిన్ యువర్ క్రియేట్ యువర్ ఓన్ వరల్డ్ అనమాట. చుట్టూ ఉండేవన్నీ కూడా మనకి ఇలా జరుగుతున్నాయి అనుకుని ఉంటే ఫీల్ హ్యాపీ, ఓకే ఇది జరిగింది, జరిగిపోయింది అనుకుంటూ ఉంటే అదనమాట. సో నా టైప్ ఆఫ్ బయటకు వచ్చేసేయాలి అని అంటే కనుక నేను ఇలా కొంచెం థింక్ చేస్తూ ఉంటాను, అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ కూడా వింటూ ఉంటాను. ఆఫ్ కోర్స్ స్ట్రెస్ బస్టర్స్ అనమాట ఇవన్నీ. ఓకే, మాట్లాడుకుందాము ఇంకా కొన్ని విషయాలు. సో నెక్స్ట్ టాపిక్ గురించి చెప్పేస్తాను. అయితే ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. యస్, వింటూ ఉండండి. గుడ్ మార్నింగ్ విజయవాడ, మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు ఈగల నుంచి టైఫాయిడ్, దోమల నుంచి మలేరియా, ఇలా ఒక్కొక్కటిగా మనకి వస్తూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కా. సో ఇలా వస్తే మనం బాగా సిక్ అయిపోతాం, కొన్ని రోజుల తర్వాత మంచానికి అతుక్కుపోతాం. ఇప్పుడు నేను చెప్పే బ్యాక్టీరియా గురించి వింటే మాత్రం, ఏంటి వింటున్నారు జాగ్రత్తగా, నేను చెప్పే బ్యాక్టీరియా గురించి వింటే మాత్రం, అది ఎక్కడుందో కనుక్కుని, ఎంత ఖర్చయినా కొనుక్కుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుని పెంచేసుకుంటారు. అసలు దానికి ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసేసుకుంటారు. ఎందుకు, వై, అది బ్యాక్టీరియా అంటున్నావు, కనుక్కోవాలంటున్నావు, కొనుక్కోవాలంటున్నావు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, రావాలి కూడా. ఎందుకంటే నేను అలా చెప్పాను కాబట్టి, దానికి కావాల్సిన పంచపక్ష పరవానాలన్నీ కూడా కష్టమైనా సరే ఇష్టపడి మరీ నేర్చుకుని వండి పెట్టేస్తారు మీరు. ఎందుకు అబ్బా ఇంత ఎలివేషన్ ఇస్తున్నావు అని అంటారా, చెప్తాను. దానికి ఒక స్పెషల్ ఉంది, అదేంటో తెలుసా, అది ఇచ్చే వాల్యుబుల్ని ఏంటో తెలుసా, తెలుసుకుందాం. ఆ బ్యాక్టీరియా ఇచ్చేది మనము, ఆ బ్యాక్టీరియా మనకిచ్చే గిఫ్ట్ ఏదైతే ఉందో ఆ గిఫ్ట్తో మనము అసలు అద్దం ముందు నుంచి మురిసిపోతూ ఉంటాం అన్నమాట అవి పెట్టుకొని. సో ఏంటి ఆ బ్యాక్టీరియా మనకిచ్చేది ఏంటి, మనం వాటిని ధరించి అద్దం ముందు మురిసిపోవడం ఏంటి, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఏంటి ఇందాకట్లాగా అందాల పోటీలు గెస్ట్ చేసినట్టు దీనికి కూడా గెస్ట్ చేయండి, చూద్దాం అసలు వచ్చే ఆన్సర్స్ నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎలాంటి ఆన్సర్స్ పంపిస్తారా అని చెప్పేసి. సో గైస్, నేను చెప్పింది అర్థమైందా, ఈ బ్యాక్టీరియా ఇచ్చే గిఫ్ట్తో మనం అద్దం ముందు నుంచుని అది వేసుకొని మురిసిపోతూ ఉంటాం, ఎస్పెషల్లీ గర్ల్స్ అనమాట. ఏం బాయ్స్ ఏం తక్కువ తింటున్నారా, వాళ్ళు కూడా మురిసిపోతారు. సో అందరూ మురిసిపోతాం అనమాట. అదేంటి అసలు, అదేం గిఫ్ట్ ఇస్తుంది, ఆ బ్యాక్టీరియా ఏంటి అనేది మీకు ఏమన్నా తడితే జస్ట్

గెస్ట్ చేయండి చాలు, గెస్ట్ చేసి నాకు SMS పంపించండి 0866-2444-8814. కమ్ ఆన్ లెట్ మీ గెస్ యా. నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది టిల్లు, డీజే టిల్లు మూవీ నుంచే టిల్లు అన్న డీజే పెడతా ఈ పాట. సో ఈ పాటని వినిపించేస్తున్నాను, స్టేట్ ట్యూన్. గుడ్ మార్నింగ్ విజయవాడ విత్ యువర్ RJ ప్రజ్ఞ అండ్ స్టూడియోస్లో టైం 8:45.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నాం 101.3 ఎఫ్ఎం వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. మనమున అడిగి గుడ్ మార్నింగ్ విజయవాడలో అన్న బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా నేను అడిగాను ఇందాక. సో ఒక బ్యాక్టీరియా మనకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే దాన్ని మనం అద్దం ముందు నుంచుని మురిసిపోతూ ఉంటాం అని చెప్పేసి అన్నాను. అసలు అది బ్యాక్టీరియా పేరోదలు వేస్తే ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, మనం ఏం చూసి మురిసిపోతూ ఉంటాం ఎక్కువ అని అడిగిన క్వశ్చన్కి గాను మనకు వచ్చిన మెసేజెస్ చూసి ఆ తర్వాత అసలు విషయం ఏంటో చెప్పేస్తాను. ఓకే, సో ఫస్ట్లీ మనకు వచ్చిన మెసేజ్ తల్లా విశ్వనాథరావు గారు పెడన బ్రహ్మపురం నుంచి గుడ్ మార్నింగ్ పంపినారు బట్ ఆన్సర్ పంపలేదు. ఐఎమ్ సంజనా ఫ్రమ్ రాయ్పూర్ అంటూ మనకి చాలా జోష్తో పంపించారు. ఐఎమ్ ఆల్సో థింకింగ్ లైక్ దట్ అని ఇందాక పెట్టారు. ఓకే అమ్మ, మీరు గూగుల్ చేసేసారమ్మా, తూచిది. ఓకే ఎనీవేస్, కరెక్ట్ ఆన్సర్ అండి, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. అండ్ ద నెక్స్ట్ వచ్చింది బెంగళూరు నుంచి గిరిజ, ఆన్సర్ పెరుగు. పెరుగు ఏంటి, బ్యాక్టీరియా పాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది, దాన్ని పెరుగు తోడేసుకొని మనం అద్దం ముందు నుంచి మురిసిపోతూ ఉంటామా? ఓ మై గాడ్, ఫ్రీగా పెరుగు వచ్చింది అని చెప్పేసి. ఎనీవే గుడ్ గెస్ అనమాట, నైస్. అండ్ నెక్స్ట్ అబ్బా, నెక్స్ట్ కూడా గూగుల్ చేసేసారు. గుడ్ మార్నింగ్ చెప్తూ మనకి మనోజ్ కుమార్ అరవపల్లి గుంటూరు నుంచి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ ద ఆన్సర్ మనోజ్. అండ్ విచ్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ టు రెడ్యూస్ ద ఫేషియల్ రింకిల్స్ అంట. చాలామంది రింకిల్స్ గురించి, మొహం ఏజింగ్ అయిపోతుంది అని చెప్పేసి, పెద్దోళ్ళు అయిపోతున్నాము, ముడతలు వచ్చేస్తున్నాయి, తెల్లంట్రుకలు వచ్చేస్తున్నాయి అని బాధపడుతూ ఉండే వాళ్ళంతా కూడా ఆ బ్యాక్టీరియా నుంచి ఇచ్చే ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మేబీ రింకిల్స్ని తగ్గించే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్లో యూజ్ అయ్యేటట్టు ఉంటుందేమో అని, బొటాక్స్ అని చెప్పేసి అని చెప్తున్నారనమాట ఆయన గెస్ అది. ఓకే అండ్ నెక్స్ట్ సత్య ఫ్రమ్ మంగళగిరి నుంచి మనకు హెయిర్ లాస్ అవ్వకుండా ఉండే బ్యాక్టీరియా అయితే సూపర్ అంటే మనకు మెసేజ్ పంపించారు. సూపర్, అసలు చాలామంది నాకు తెలిసి మోస్ట్లీ ఆఫ్ ద పీపుల్ ఇదే గెస్ చేస్తూ ఉంటారు. సూపర్, గెస్ అంటే ఇట్లా ఉండాలబ్బా, నో గూగుల్ అండ్ ఆల్. ఓకే, ఆయన ఏదో అయితే బాగుంటుంది అనేది ఆయన ఆన్సర్ పెట్టారనమాట, నైస్. అసలు ఆన్సర్ ఏంటో నేను చెప్తాను, ఏ బ్యాక్టీరియా గురించి చెప్తున్నానో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఓ పక్కన బంగారం ధర ఏమో భగ్గం అంటూ మనల్ని కంగారు పెట్టేస్తుంది కదా, మరో పక్క ఏంటంటే నేను చెప్పబోయే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే చెత్త అంతా, అంటే ఏదైతే డస్ట్ ఇదంతా ఉంటుందో అదంతా అది తినేసి 24 క్యారెట్స్ బంగారాన్ని ఇస్తుంది అనమాట. ఇది ఏం నిజమేనా అనుకుంటున్నారా? నిజంగా నిజమండి. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే కుప్రియోవిడస్ మెటాలిడ్యూరన్స్. ఏంటది? కుప్రియోవిడస్ మెటాలిడ్యూరన్స్ అనమాట ఆ బ్యాక్టీరియా నేమ్. ఇది ఇదో అరుదైన బ్యాక్టీరియా అనమాట. దీన్ని రీసెంట్గానే కనిపెట్టారు, కొన్ని సంవత్సరాలు అయితే అయిపోలేదు, ఆల్మోస్ట్ ఒక లాస్ట్ ఇయర్ కనిపెట్టారు. దీన్ని ముద్దుగా ఏమని పిలుస్తున్నారంటే వాళ్ళు గోల్డ్ పూపింగ్ బ్యాక్టీరియా అంటారంట. అంటే నాకు వినగానే అరే ఏంట్రా ఇది అనిపించింది నాకు కూడా. అన్నా సరే దీని గురించి క్లియర్గా చెప్తాను మీకు, ఈరోజు వినండి బాగుంటుంది. ఈ బ్యాక్టీరియా ఏంటంటే రాగి ఉంటుంది కదా, రాగి మెటలు, నికెల్ మెటలు, ఇలాంటివన్నీ అది అబ్జార్బ్ చేసుకుని తింటుంది. ఆ తిని అది ఏం చేస్తుందంటే 24 క్యారెట్ శుద్ధమైన బంగారాన్ని విసర్జిస్తుంది అనమాట, పోప్ చేస్తుంది. ఎందుకు ఇలా అంటే మరి దాని పొట్టలో విడుదలయ్యే ఒక ప్రత్యేకమైన ఎంజైమ్సే దీనికి రీజన్స్ అని చెప్తున్నారు సైంటిస్టులు అంతా. అబ్బాయి ఇదేదో బాగుంది కదా అనిపించింది కదా వినగానే, ఎక్కడ దొరికిద్దో చెప్పమ్మా ప్లీజ్ అమ్మా అంటారా? కష్టమైన తెచ్చి పెట్టేసుకుంటాం అని కూడా అంటారా? వెంటనే కొంతమంది అయితే పొరిగింటి మంగళ గౌరి కాసుల పేరు చూడు అని ఇంకా అనక్కర్లేదు, మా హస్బెండ్స్ దగ్గర ఈ బ్యాక్టీరియాని తీసుకొచ్చి పెంచేసుకుని దాన్ని పొట్ట నిండా ఫుడ్ పెట్టేసి బంగారాన్ని తీసేసుకుంటాం అనుకునేరు. అది ఆ విషయం అంత ఈజీ కాదు. మరి ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇదేంటంటే నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను బ్యాక్టీరియా అని చెప్పేసి. నార్మల్గా మనం బ్యాక్టీరియాస్ని ఎక్కడ చూస్తామండి చెప్పండి? ఎక్కడ చూస్తే కనిపిస్తుంది అది? మైక్రోస్కోప్లో చూస్తేనే కనిపిస్తుంది. అదే మన కంటికి కనిపించదు అంటే ఇంకా అది విసర్జించేది నానో పార్టికల్స్ ఉంటే దాంట్లో, అంటే ఆ పరిమాణం ఎంత ఉంటుందంటారు? మైక్రోస్కోప్లోనే కనిపిస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, 1 గ్రామ్ అవ్వాలంటే ఎన్ని యోగాలు పడుతుందో. ఓఎంజీ. బట్ సైంటిస్టులు మాత్రం వీటిని మైనింగ్ కారణంగా కలుషితం అయిపోయిన నేల ఏదైతే ఉందో ఆ నేలని శుభ్రం చేయడానికి ఉపయోగించాలి అని చూస్తున్నారట. అదనమాట, ఇలా చాలా రకాల అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి, కాకపోతే మనం వాటిని గ్రహించాలన్నమాట. సో అది గుడ్ మార్నింగ్ విజయవాడ, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి.

గాంధీ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినాన్ని కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దేశ ప్రజలు గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రులకు ఘనంగా నివాళులర్పిస్తూ దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమ వేదికగా నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో ఈరోజు జంతు వధను నిషేధించినట్లు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. కబేళాకు సెలవు ప్రకటించామని, చికెన్, మటన్ దుకాణాలు, చేపల మార్కెట్లు తెరిచేందుకు అనుమతి లేదని చెప్పారు. ఎవరైనా జీవాలను వధిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని విజయవాడ రైల్వే డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో స్టేషన్ పరిసరాల్లో స్వచ్ఛత పక్వాడ అవగాహన ర్యాలీ నిర్వహించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు, విక్రేతలు, ఇతర భాగస్వాముల సమిష్టి భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన రైల్వే పరిసరాలను సాధించగలమన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను రోజువారీ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛదాన్ 2026 పరుగు నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ తెల్లవారుజామున 5 గంటలకు మారథాన్ నిర్వహించారు. హాఫ్ మారథాన్, 10K రన్, 5K రన్ నిర్వహించారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రామాణిక సూచీ నిఫ్టీ వరుసగా 8వ వారము నష్టాల్లో ముగిసింది. ఈ స్థాయిలో సూచీకి నష్టాల పరంపర కొనసాగటం గత 25 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. 2001లో నిఫ్టీ వరుసగా 9 వారాలను నష్టాల్లో ముగించగా, అంతకుముందు 1993లో వరుసగా 10 వారాల పాటు నష్టపోయింది. ఆసియా క్రీడల్లో జరిగిన మహిళల రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకితా భగత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహద్ అద్భుత ప్రదర్శన చేశారు. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన దక్షిణ కొరియా టీంపై 5-3 తేడాతో విజయం సాధించారు. తాజా స్వర్ణంతో భారత్ పతకాల పట్టికలో 7వ స్థానానికి చేరింది. భారత్ ఇప్పటివరకు 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్య పతకాలతో 67 పతకాలు సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వినవచ్చు.

ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. 9 o'clock ఇస్ ద టైమ్ లో మన స్టూడియోస్ లో సమయం 9:04 ఎగ్జాక్ట్ గా. వెల్కమ్. జోరుగా హుషారుగా అంతే జోరుగా హుషారుగాలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. అండ్ ఏం మాట్లాడుకోబోతున్నాము జోరుగా హుషారుగాలో దాని గురించి తెలుసుకోబోయే ముందు ఒక 2-3 మెసేజెస్ ఉన్నాయి, చూద్దాం. సైకం పోతురాజు గారు నసగుంట నుంచి గుడ్ మార్నింగ్ తల్లి అంటూ మనకు మెసేజ్ పంపించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ గుడ్ మార్నింగ్. ఓకే, హలో, ఐఎమ్ సంజన ఫ్రమ్ రాయ్పూర్. నేను చెప్పాగా ఐఎమ్ గోయింగ్ టు రీసెర్చ్ ఆన్ దిస్ బ్యాక్టీరియా. Okay, as a forensic scientist student, we found in dead bodies in industrial areas, so we're studying in that. Oh, super! Ippudu ardhamaindi naaku. Okay, రైట్ సంజన, సూపర్ కంగ్రాచులేషన్స్ అండ్ మంచి హిట్ అవ్వాలి మీ ప్రాజెక్ట్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అండ్ అలానే ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. యా, జోరుగా హుషారుగాలో ఏం టాపిక్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను అని అంటే కనుక ఒక మంచి మనం నార్మల్గా దీంట్లో హోమ్ గార్డెనింగ్స్ గురించి కానీ మనం ఎక్కువగా గార్డెనింగ్స్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా, యా, మన పెరటి మొక్కలు కానీ లేదంటే ఇంటి ముందు కొన్ని ఉద్యానవనాలు, స్ట్రెస్ ఉన్నప్పుడు వెంటనే మనం ట్రీస్ దగ్గరికి కదా వెళ్తాము. సో చాలామంది కూడా చెప్తూ ఉంటారు మీ స్ట్రెస్ని ట్రీస్కి ఇవ్వండి, అవి తీసుకుంటాయి అని చెప్పేసి. సో అందుకే

చాలామంది ఎక్కువగా పార్క్స్లో కానీ లేదంటే ఎక్కువ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్న చోట ఎక్కువగా కూర్చుంటారు. అందుకేనేమో కదా పల్లెటూరులో ఏమంటారు ఒక బండల్ అన్నట్టు పెట్టేసి పెద్ద చెట్టు ఎక్కడ ఉందో చూసుకొని దాని చుట్టూ బేస్తో ఒక ప్లాట్ఫామ్ లాగా కట్టేసుకుని చక్కగా అక్కడ కూర్చుంటారు వాళ్ళంతా వెళ్ళి. ఆ గాలిని పీలుస్తూ కొంచెం ప్లెజెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ కొత్త గాలి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, హాయిగా రిలాక్సింగ్గా ఉంటుంది బ్రెయిన్ అంతా. రోజులే వేరబ్బా, మళ్ళీ వస్తాయి అంటారు, అసలు పల్లెటూర్లకు వెళ్తేనే వస్తాయి కదా అదనమాట. సో మాట్లాడుకుందాము. కొన్ని నేను చెప్పబోయే ఈరోజు టాపిక్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇప్పుడు కొబ్బరి బొండం ఉందనుకోండి, ఎందుకు ఆ సైజులో ఇంత పెద్దగా మన రెండు చేతులు పట్టేటట్టే ఉండాలి, చిన్నగా అరచేతిలో ఉండొచ్చుగా. ఇప్పుడు పనసకాయ ఉందనుకోండి, ఎందుకు మనకి ఇంత వైటే అంత పెద్దదే ఉండాలి, మన అరచేతిలో పట్టే పనసకాయలు ఉండవా? ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఏంటి మన చుట్టూ కనిపించే పళ్ళన్నీ కూడా వాటి షేప్స్ని వాటి సైజెస్ని మార్చేసుకుంటే కనుక ఎలా ఉంటుంది? ఈరోజంతా చాలా డిఫరెంట్గా ఉంది కదా, నేను తీసుకున్న టాపిక్స్ అట్లున్నాయి. సో నేను ఇది చదవగానే అనిపించింది, అరే ఇలాంటి ఫ్రూట్లు కూడా ఉంటాయా అని చెప్పేసి. కానీ ఉన్నాయి, ఇప్పుడు రీసెంట్గా చాలా దొరుకుతూ ఉన్నాయి, వాటి గురించి నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. వింటూ ఉండండి, డోంట్ గో అవే, టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జోరుగా హుషారుగా విత్ మీ ఆర్జే ప్రజ్ఞ అండ్ స్టే ట్యూన్ 101.3 FM విత్ 9:07 విషయాలు ఇప్పుడైతే సూపర్ బీట్ మీ అందరి కోసం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.

ఎస్ వింటూ ఆస్వాదిస్తూనం 101.5 FM వివిధ భారతి 9:15 సమయం దగ్గర మనం ఉన్నాం. గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు పోరింకి నుంచి వీర రాఘవమ్మ గారు, రేఖ, సాయి, మౌనిక. గుడ్ మార్నింగ్ అండ్ బ్యాక్ టు టాపిక్. అండ్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఈనాటి జోరుగా హుషారుగాలో. సో ఎప్పుడైనా అనిపించిందా మనకి తినేవి మనకు బాగా ఇష్టమైనవి వాటి రూపాన్ని మార్చేసుకుంటే, లైక్ గ్రేప్స్ బాగా ఇష్టం అనుకోండి, గ్రేప్స్ అన్నీ కోకోనట్స్ అయిపోతే, అంటే పెద్ద పెద్ద ఫ్రూట్ లాగా తయారైపోతే గ్రేప్ అంతా ఎలా ఉంటుంది చూడడానికి అని చూడడానికి ఏమో కానీ ఒక్కొక్క గ్రేపు తినాలంటే ఒక రోజు పట్టేస్తుందేమో. అలానే పెద్ద పెద్ద పనసకాయలు అరచేతిలో పట్టేంత ఫ్రూట్ అయిపోతే, లైక్ మనిషిలో సగం ఉండే అరటి గెల మనిషి అరచేతిలో చూసే ఒక జాన, ఒక జాన అంటే మనం ఫ్లవర్స్ కొలుస్తాం కదా, లైక్ పోనీ ఒక మూరలాగా అంత అయిపోతే ఎలా ఉంటుంది అరటి గెల గెల. అండ్ ఆ గెలలో ఉండే అరటి పళ్ళన్నీ బుడ్బుడ్డు అయిపోతే ఎంత బాగుంటుంది. నార్మల్గా ఇప్పుడు వచ్చేవే చిన్న చిన్నవి ఉంటున్నాయి, ఇంకా చిన్నగా అయిపోతే అసలు చూడడానికి ఎలా ఉంటుంది కదా లైఫ్. ఐ మీన్ అదొక కొత్త వరల్డ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా చెప్తూ పోతే ఏదో ఒక మిస్టరీ ల్యాండ్కి మిమ్మల్ని తీసుకెళ్ళానా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది, అండ్ ఏందే మిస్టరీ ల్యాండ్కి వచ్చేసామో అన్న ఫీల్ మీకు వస్తుంది. లేదా ఏదైనా ఇలాంటివన్నీ జరగాలంటే నిద్రపోవాలి, ఎందుకంటే డ్రీమ్స్ అక్కడే వస్తాయి కాబట్టి, డ్రీమ్స్లో మాత్రమే ఇలా జరుగుతాయి అని అనుకునేరు. కాదు, దానికోసం మీరు స్ట్రెస్ తీసుకుని మరీ నిద్రపోవక్కర్లేదు, మీ డ్రీమ్స్లో కూడా అవి రానక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు రియల్గా ఇలాంటివి పండిస్తున్నారు. నిజమండి బాబు, అంత పెద్ద కత్తిపీట కూడా లొంగని పనసకాయ అరచేతిలో చిక్కేస్తుంది. నిజానికి కాయ మొత్తాన్ని గుడుక్కుని మింగేయచ్చు తెలుసా, ఇలా పెట్టేసుకొని. గింజలు లేని నిమ్మకాయలు ఉంటాయంటే హమ్మయ్యా, అమ్మలందరికీ ఫుల్ హ్యాపీ, ఎందుకంటే వంట చేసేటప్పుడు మళ్ళీ ఆ నిమ్మకాయని కట్ చేసి దాంట్లో ఉండే గింజలు తీసి జాగ్రత్తగా రసం పిండి మళ్ళీ దాంట్లోంచి చేదు రాకుండా చూసి ఏంటండి ఇవన్నీ అని అనుకునే అమ్మలు ఉన్నారు కదా పాపం. ఆ స్ట్రెస్ నుంచి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వచ్చంటే అలాంటి గింజలు లేని నిమ్మకాయలు కూడా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట, అమ్మలకి ఫుల్ హ్యాపీ. అండ్ ఓకే, ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటూ ఉందాం ముందుగా. ఓకే, పనసకాయ గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో పనసకాయ కోస్తుంటే ఎంత హడావుడు ఉంటుందండి. కత్తిపీటకు నూనె రాసేవాళ్ళు ఒకళ్ళు, చేతికి జిగురంటకుండా జాగ్రత్త పడుతూ ఆ చేతికి కూడా నూనె రాసుకునే వాళ్ళు ఇంకొకళ్ళు, కోసిన తొల్లన్నీ గిన్నెలో వేసేవాళ్ళు ఇంకొకళ్ళు. అబ్బో అది పెద్ద పని, అంత హడావిడి ఆ రోజుల్లో అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పటికే అదే హడావిడి లేండి, కాకపోతే ఆ పనులన్నీ ఒకళ్ళే చేసేస్తున్నారు, ఎందుకంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి కాబట్టి. అప్పట్లో అంటే 10-15 మంది ఉండేవాళ్ళు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో పని షేర్ చేసుకునేవాళ్ళు. సో ఓకే, అరచేతిలో సరిపోయే పనసకాయ 1/2 నిమిషంలో తినేసేలాగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో దానిని ఏమంటారంటే అడవి పనస లేదంటే మినీ జాక్ ఫ్రూట్, ఇలా ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉన్నారు. దీన్ని కొంతమంది ఆయిని పనస అని కూడా పిలుస్తారు. మీకు ఈ పనస గురించి ఏమైనా తెలుసా? మీది మీ రీజియన్స్లో దొరుకుతుందా? సో నాకు ఎస్ఎంఎస్ పంపించండి, చూద్దాం. మిగతా శ్రోతలందరికీ కూడా తెలియజేస్తాను. ఎప్పుడైనా ఆ శ్రోతలు ఆ రీజియన్కి వెళ్ళినప్పుడు ఆ పనసను కూడా టేస్ట్ చేస్తారు. వైదు బై, నేను కూడా అలా వెళ్ళినప్పుడు అది తీసుకుని తినడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఆయిని పనస అని కూడా అంటారంటవి. ఎక్కువగా ఇది కేరళ, తమిళనాడు ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా దొరుకుతుంది. అయితే కానీ ఇప్పుడు ఈ చిట్టి పనస రుచి విషయంలో పెద్దదానికి ఏ మాత్రం తీసిపోదండి. ఎంత స్వీట్నెస్ని అయితే పెద్ద పనసకాయలు, మనకి నార్మల్ పనసకాయలు ఎలా అయితే స్వీట్నెస్ ఉంటాయో, ఈ చిట్టి చిన్ని పనస కూడా అంతే స్వీట్నెస్తో ఉంటుందట.

కాకపోతే సైజ్ ఈజ్ డిఫరెంట్. అందుకే చిట్టి పనసుకి రోజు రోజుకి డిమాండ్ అనేది చాలా పెరిగిపోతుంది. ఆ ఓ డజన్ పనసకాయలు ఇవి అనే రోజు వస్తుందంటారా, అసలు వచ్చేసిందని చెప్పచ్చు ఇప్పుడు. అండ్ దీన్ని ఇంకొక రకమైనటువంటి ఫ్రూట్ గురించి కూడా మీతో మాట్లాడతాను. ఈ చిన్న పనసులా కనిపించే ఇంకొక పండు కూడా ఉంది, దాన్ని బ్రెడ్ ఫ్రూట్ అంటారు. సో దీనిలో కూడా ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇది కూడా కేరళలో దొరికే ఫ్రూట్ అనమాట. ఇక్కడ ఇప్పుడు రీసెంట్ డేస్లో అయితే మన దగ్గర కూడా దొరికేస్తుందని చెప్తూ ఉన్నారు. సో నాకైతే ఈ ఫ్రూట్స్ని చూశాను నేను, యాక్చువల్లీ ఇది చూశాను అండ్ విన్నాను, చదివాను కూడా. సో ఇంకొన్ని ఔరా అనిపించే పండ్లు ఇంకా కూరగాయలు వీటన్నిటి గురించి ఈరోజు జోరుగా హుషారుగాలో నేను మీతో మాట్లాడుకుంటాను అని చెప్పాను కదా. మీ దగ్గరలో ఇలా చూసి అవాక్కైన ఆ ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఏమైనా ఉంటే ఆ అవాక్కైన వాటిని అలా అవాక్కై వదిలేకుండా తీసుకొచ్చి మీ పెరట్లో పెంచి ఉంటే నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0866-24888-14 అనే నెంబర్కి. సో వింటూ ఉండండి, స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే ప్రజ్ఞ. 9:21 ఈజ్ ద టైమ్ నౌ. ఇప్పుడు అది బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. కీప్ లిజనింగ్.

దట్ వాజ్ ద సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ముత్తు. ఈ పాటను మనకి మనం ఇంకా సుజాత పాడి వినిపించారు. భువనచంద్ర గారి సాహిత్యంతో వచ్చిన ఈ పాట ముత్తు మూవీ నుంచి వెళ్ళాము ఇప్పుడు దాకా థిలానా థిలానా. అయితే ఈ సాంగ్ తర్వాత బ్యాక్ టు టాపిక్ జోరుగా హుషారుగా. యా ఫస్ట్లీ మెసేజెస్ చూద్దాము. మనం ఇందాక అడిగాం కదా మీ సరౌండింగ్స్లో ఏమైనా ఇలాంటివి ఉన్నాయా అని చెప్పేసి. వేటపాలెం నుంచి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా మనకు మెసేజ్ పంపించారు. జోరుగా హుషారుగా కార్యక్రమం ఆసక్తిగా వింటున్నాం. మా మార్కెట్లో పెద్ద పనసకాయలకు వస్తూ ఉంటారు, చీరాల్లో కూడా అంతే, చిన్నవి లేవు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, పెద్ద పనసకాయలని ఆస్వాదిద్దాం ఏమంటారు. అండ్ మా ఇంటి ముందు పనస చెట్టు ఉందో, కాయలు కూడా ఇస్తుందో అంటూ దేవసేన తిరుపతి నుంచి మనకు మెసేజ్ పంపించారు. ఓకే, చక్కగా ఎదురుగానే పనస చెట్టు ఉంది, అదృష్టం అండి మీకు. నెక్స్ట్ రాధ మంగళగిరి నుంచి, పొద్దున్న న్యూస్ తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పి ఒక నవ్వు నవ్వారు కదా, సూపర్ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ రాధ, థ్యాంక్ యూ సో మచ్. అలానే మనకి ఇంకొక మెసేజ్ వచ్చింది కవిత. కవిత మనకు మెసేజ్ పంపించారు, నేను ఇంతకు ముందు బాగా చిన్న జామకాయల్ని చూశాను, అదేంటి అని అడిగితే జామకాయలు చిన్న సైజ్ అని చెప్పారు అంటూ మనకు మెసేజ్ పంపించారు. ఓకే, మనం కూడా ఎప్పుడో అంటే లైక్ నేను కూడా ఒకసారి ఏదైనా ఒక ట్రిప్లో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అది అటవీ ప్రాంతం కదా, సో ఆ అటవీ ప్రాంతంలో కింద ఏంటంటే ఇట్లా ఆ అడవిలో దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళ వాళ్ళ బుట్టలో ఒక 10 రకాలు ఉన్నాయనుకోండి, నాకు వాటిలో మ్యాక్సిమం ఒక 3 or 4 తెలిసేమో అంతే, మిగతా 6 కూడా నేను అక్కడికి వెళ్ళి కొత్తగా చూసినవే. ఎన్నో రకాలు ఉంటాయి కదా, ఎక్స్ప్లోర్ చేయండి బాస్. సో మీ చుట్టూ ఉండే సరౌండింగ్స్ని చక్కగా చూడడానికి ట్రై చేయండి, వెళ్ళండి, ట్రిప్స్ తీసుకోండి, నేచర్ని ఎంజాయ్ చేస్తూ అండ్ ఎక్స్ప్లోర్ చేయండి. ఈ కొత్త కొత్తవి తెలుసుకోవాలి కదా, మళ్ళీ పుడతామా ఏంటి కదా. ఓకే, బ్యాక్ టు టాపిక్. మనం ఇందాక పనసకాయ గురించి మాట్లాడుకున్నాము, అయితే మినీ జాక్ ఫ్రూట్ అని కూడా తెలుసుకున్నాము. బ్రెడ్ ఫ్రూట్ గురించి నేను మీకు ఇందాక చెప్పానన్నమాట. యా ఇప్పుడు వెజిటబుల్స్ గురించి మాట్లాడదాం. లైక్ క్యారెట్స్ అంటే ఎలా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, సన్నగా ఉంటాయి, లేదా ఆరెంజ్ షేడ్లో ఉంటాయి, అబ్బా ఏం ఎలాబరేషన్ అంటారా, రైతు బజార్కి వెళ్తే గంపలు గంపలు కనిపిస్తాయి. ఓకే, క్యారెట్స్ గురించి మనందరికీ తెలుసు, ఇది నార్మల్గా ఉండే షేప్ అన్నమాట. బట్ ఇవి గుండ్రంగా పొట్టిగా అండ్ అది ఎప్పుడు ఉండే షేప్కి రివర్స్లో ఉంటాయి, ఎలా ఉంటుంది, ఏంటిది క్యారెటా అనే క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఒక ఎగ్జైట్మెంట్, ఆ తర్వాత ఎగ్జైట్మెంట్ అంతా కళ్ళు తీసేసుకున్న తర్వాత నోరు అడుగుతుంది, కమోన్ తిను ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం అని చెప్పేసి. ఇవి కదా జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి క్యారెట్స్ కూడా ఇప్పుడు మనం పండిస్తున్నాం అనమాట. కాంపాక్ట్ క్యారెట్స్ అంటారు, జస్ట్ అట్లా తీసుకొని ఇట్లా జేబులు వేసుకుని వెళ్ళిపోవడమే, ఆకలేసినప్పుడు తీసుకుని తింటూ ఉండడమే. అవి ఎలా ఉంటాయి అని అంటే చిన్నవి, చిన్న చిన్న క్యారెట్స్, బుడ్డు బుడ్డు అనమాట. మీ ఒక ఫింగర్ లాగా, ఫస్ట్ ఫింగర్ ఎట్లుంటుంది ఆ ఫింగర్ అంత సైజు ఉంటాయి. సో వీటిని ఆక్స్హర్డ్ క్యారెట్స్ అంటారు, లేదంటే కాంపాక్ట్ క్యారెట్స్ అని కూడా పిలుస్తారు. టేస్ట్లో మామూలుగా ఉండదండి, మామూలు వాటికంటే ఇవి ఏమాత్రం తీసిపో వాటికి ఎక్కువ తీగ ఉంటాయి ఇంకా వాటికంటే కూడా. అండ్ అలానే ఎక్కువ క్రంచీగా కూడా ఉంటాయి అన్నమాట. కొరగ్గానే టక్కు టక్కు ఈశ్వర్లో ప్రభాస్ కొరుకుతూ ఉండి ఎలా అయితే సౌండ్ వస్తుందో దానికంటే డబుల్ క్రంచ్ ఉంటాయంట ఈ చిన్న క్యారెట్స్. అంతేకాదు ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయన్నమాట, అండ్ స్టోరేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. అలానే మనం ఇంకొక ఫ్రూట్ గురించి మాట్లాడుకుందాం. యాపిల్ని తెలుగులో ఏమంటారు అని ఇంతకుముందు మనం క్వశ్చన్ అడగగానే చాలామంది ఆన్సర్ తెలుగులో సీమరేగు అంటారు అని చెప్పి చాలామంది పంపించారు. యా ఈ సీమరేగుని, ఈ యాపిల్ని సీమరేగు అని అంటారు, ఆ టేస్ట్ ఉంటుంది కాబట్టి. కానీ రేగి పండ్లతో పోలిస్తే ఇవి పెద్దగా ఉంటాయి కదా యాపిల్స్. కానీ నేను చెప్పే ఈ మైక్రో యాపిల్స్ని ఇప్పుడు పండిస్తున్నారు ఎక్కువగా. అండ్ పండించడం మాత్రమే కాదు, వాటిని చాలా రకాల వాటర్లో వాడుతున్నారు. లైక్ యాపిల్ సిడర్, వెనిగర్స్ అని తయారు చేస్తారు కదా రెస్టారెంట్ పర్పస్లో, వాటిల్లో వాడతారు. అలానే జామ్లు, జెల్లీలు ఇలాంటివన్నీ చేయడంలో కూడా వాడుతూ ఉంటారనమాట. ఇంకొన్ని ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాము. అండ్ యా ఇంకా కొన్ని మెసేజెస్ కూడా వచ్చే చూద్దాం, వీళ్ళ తోటల్లో ఏమన్నా ఉన్నాయేమో. వెల్కమ్ టు స్మైల్ కై. క్వశ్చన్ వినలేదు ఏంటి, సాంశివర ఫ్రమ్ వేటపాలెం. క్వశ్చన్ ఏం లేదండి, మనం మాట్లాడుకుంటున్నాం నార్మల్గా మైక్రో ఫ్రూట్స్ అండ్ మైక్రో వెజిటేబుల్స్ అని, అండ్ డిఫరెంట్ టైప్స్ అండ్ షేప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ని మనం చూస్తూ ఉంటాం కదా రీసెంట్గా. మీ సరౌండింగ్స్లో ఏమైనా ఉన్నాయా అని అడిగాను జస్ట్ అంతే. అంటే ఇందాక మనం చెప్పుకున్నాము పెద్ద పెద్ద పనసకాయలు ఉంటాయి కదా, పనసకాయలు ఇప్పుడు ఏంటంటే చేతిలో పట్టేంత సైజులో వచ్చేస్తున్నాయి అనమాట.
అలాంటివి ఎప్పుడైనా చూసారా అని అడిగాను నేను. సో వాళ్ళ వాళ్ళ సరౌండింగ్స్లో ఉండేవన్నీ పంపిస్తూ ఉన్నారు, మీకు కూడా ఏమైనా తెలిస్తే పంపించండి. ఓకే, నెక్స్ట్ పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, నేను అరకు వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల పళ్ళు ఉండేవి, చెట్లు చూశాను చాలా బాగున్నాయి, ఏదేమైనా మనం భూమి మీద ఉండగానే అన్నీ చూసేయాలి, మళ్ళీ పుడతానే ఏంటి అంటూ మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఢిల్లీలో బీట్రూట్ని చూశానంటూ మనకు మెసేజ్ పంపించారు, పేరు రాయలేదు, రాయాలి కదా పేరు. నెక్స్ట్ సైకం పోతరాజు నసుగుంట నుంచి మనకు మెసేజ్ పంపించారు, అబ్బా మీరు చెప్పే మాటలకి మీ ఫేసు పాటలకి లేకపోతే కావట్లేదు తల్లి, చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు అంటూ మనకు మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ విజయవాడలో బంగారం విసర్జించే బ్యాక్టీరియా గురించి కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది మాకు. యా, నేను కూడా ఆశ్చర్యపోయానండి విన్నప్పుడు. ఓకే, ఇవి ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే. అండ్ ఇంకొన్ని మాట్లాడుకుందాం, ఇంకా దీని గురించి కొంచెం ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుందాము. 9:38 ఈజ్ ద టైం, మనము నాయనాటి జోరిగ్గా హుషారుగా లేకపోతే సూపర్ సాంగ్ మీ అందరి కోసం వినిపించేస్తాను. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ నుంచి లెహ్రాయి అనే పాట. సో ఈ లెహ్రాయిని ఎంజాయ్ చేయండి.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

జావదలి పాడు వినిపించినటువంటి ఆ పాట ఉప్పెన మూవీ నుంచి మనం ఇప్పుడు దాకా విన్నాము. అండ్ 9:53 సమయం దగ్గర మనమున్నాం. వింటూ ఆస్వాదిస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతిలో. మనం నమ్మినాడి జోరుగా షారుగాలో మాట్లాడుకుంటూ ఉన్నాము డిఫరెంట్, అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గురించి అండ్ డిఫరెంట్ టాపిక్స్తో. అండ్ దానికంటే ముందు మెసేజెస్ ఒకసారి చూసేద్దాము. శుభోదయం ప్రజ్ఞ మేడం, బాగున్నారా? మార్నింగ్ నుంచి వినిపించిన ప్రతి టాపిక్ సూపర్ అంటూ, మైక్రో ఫ్రూట్స్ వెజిటబుల్స్ సూపర్గా ఉన్నాయి, అలానే చెప్పిన టాపిక్స్ అన్నీ బాగున్నాయి అంటూ మనకు మెసేజ్ పంపించారు. వీళ్ళట ఏలూరు దగ్గర మా కజిన్స్ తోటలోకి వెళ్ళినప్పుడు చూసాం, నాకు కూడా ఇచ్చారు పనసకాయలు. చాలా ఈజీగా చాలా ఐటమ్స్ చేసాము అండ్ అద్భుతంగా ఉంటాయంటూ మెసేజ్ పంపించారు. మీ ప్రజ్ఞ పాట వాళ్ళు ప్రోగ్రామ్ సూపర్ గాలరిస్తున్నారు, మంచి సాంగ్స్ వింటూ షోని ఎంజాయ్ చేస్తున్నామంటూ హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిషిక అండ్ హనీ మనకు మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ ఫర్ ద ఏమంటారు పూజన్ తట్టి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే మంట్లో ఎయిర్ పొటాటో ప్లాంట్ ఓకే ఉంది కానీ టెస్ట్ నార్మల్ పొటాటోస్లా లేదు. ఓకే డిఫరెంట్ యాక్చువల్లీ ఎయిర్ పొటాటో ప్లాంట్ కూడా ఉందట వాళ్ళ ఇంట్లో, మనకు మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్ సైకం పోతురాజు గారు నసుగుంట నుంచి మనకు మెసేజ్ పంపించారు, గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సారీ ఏమైనా తప్పుగా పలుకుంటే. అండ్ నెక్స్ట్ ఆర్జే గారు, టుడే మార్నింగ్ 7 నుంచి సాంగ్స్ సూపర్గా ఉన్నాయి ఫ్రమ్ కోడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్ మనకు మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఆర్జే గారికి సహస్రోతలకు సర్వులకు శుభోదయం అంటూ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్య కూడా హైదరాబాద్ నుంచి మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ అలానే ముల్లంగి ఫ్లే

0: ఉండే బీట్రూట్ షేప్లో వస్తున్నాయి, ఇలాంటివి నేను చూశాను అంటూ దేవసేన తిరుపతి నుంచి మనకు మెసేజ్ పంపించారు. ఓకే, ఫ్లవర్ షేప్లో ఉండే ముల్లంగి మనకి, బీట్రూట్ కూడా కనిపించిందట ఆవిడకి కొత్తగా. ఓకే నైస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి. యాక్చువల్లీ చాలామంది మంచిగా షేర్ చేసుకున్నారు, సో ఇందాక మనం చెప్పుకున్న టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అయితే ఇందాక మనము లాస్ట్లో యాపిల్స్ గురించి మాట్లాడాను కదా, చిన్న చిన్న మైక్రో యాపిల్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. యాపిల్ సిడార్ వెనిగర్లో వాడుతున్నారు అండ్ అలానే మనకి జామ్లని జెల్లీలని తయారు చేస్తారు కదా. ఈ యాపిల్ సిడార్ వెనిగర్ గురించి చాలామందికి తెలుసు, ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువ మంది వాటర్లో మిక్స్ చేసుకుని తాగుతూ ఉంటారు, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని అంటూ ఉంటారు. ఓకే, ఇలా చిన్నగా ఉండటం వల్ల ఏంటి యూజ్ అని అంటే, ఒక రెండు మూడు పండ్లను నోట్లో వేసేసుకుని స్నాక్స్ లాగా టక్కా టక్కాని కరకరలాడించేయచ్చు, ఏమంటారు? అసలు నేనైతే ఈ అరటిపళ్ళు, అరటిపళ్ళు ఈజ్ మై ఫేవరెట్ అనమాట. ఒక అరటిపళ్ళు అయితే ఇవి కాయలా అంటే నాకు షాక్ అనిపించింది. ఒక చిన్నపాటి పెరడైనా ఉండాలి కదా, అంటే ఒక అరటి చెట్టు వేయాలంటే కొంచెం స్పేస్ ఉండాలి కదా అది పెరగడానికి. అలా అవసరం లేదు, ఇంట్లో పెట్టుకున్న చిన్న కుండీల్లోనే అరటి గెలల్ని కాసేలా చేసేస్తున్నారంటే నమ్ముతారా? ఇంతకు ముందు ఎప్పుడో ట్రీస్ని, బోన్సై ట్రీస్ అంటే చిన్న చిన్న ట్రీస్ ఉండేవి బోన్సై అని చెప్పేసి పెంచేవాళ్ళు. స్పెసిఫిక్గా వాటి పేరు బోన్సై, అవి చిన్నగానే పెరుగుతాయి, చిన్న పూలు చిన్న పళ్ళు చిన్న మొక్కల్లోనే ఇస్తాయి అని చెప్పేసి. కానీ ఇప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల వెజీస్ కూడా చిన్న చిన్న వాటిల్లోనే పెంచుకునేలాగా తయారు చేసేస్తున్నారు, వచ్చేస్తున్నాయి కూడా. సో దాని పేరు కూడా ఉంది, సూపర్ డ్వార్ఫ్ క్యావెండిష్ అనే రకం ఈ చెట్టు పేరు అనమాట అది. సో దాన్ని చిన్న చిన్న కుండీల్లోనే పెంచేస్తున్నారు. అయితే సులభంగా కూడా వీటికి బుడ్డిబుడ్డిగా అరటికాయలు గెలతో సహా కాస్తూ ఉన్నాయన్నమాట. మామూలు వాటితో పోలిస్తే చిన్నగా ఉన్నా కూడా రుచిలో ఏమాత్రం తగ్గదండోయ్. అండ్ దాంట్లో ఉండే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏమీ కూడా తీసిపోకుండా అలానే అంతే హెల్దీని కూడా మనకి ఇస్తూ ఉన్నాయి. ఇలా అన్నమాట, రకరకాల ఫ్రూట్స్ వాటి ఆకారానికి భిన్నంగా కనిపించి మనకి షాక్ ఇచ్చినా కూడా రుచిలో మాత్రం తేడా రానివ్వనే రానివ్వదు. ఇది నాటి జోరుగా హుషారుగా, ఐ హోప్ మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ వింటూ ఉండండి 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. నెక్స్ట్ హరివిల్లులో నేను అడిగే క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలిస్తే ఖచ్చితంగా పంపించండి. ఎస్, అండ్ దానికి చిన్న ఎక్స్ప్లెనేషన్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. అండ్ ఇంకొన్ని చిన్న చిన్న విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం ఈరోజు హరివిల్లులో. చిన్న చిన్న టాపిక్స్ చెప్తూ ఉంటాను అండ్ వాటితో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్, 90s సాంగ్స్ విందామా ఈసారి. సో ఆ పాత పాటల్ని, అంటే మరీ పాతవేం కాదు, కొంచెం మంచిగా ఉండే పాటల్ని వినిపిస్తూ ఉంటాను అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్తో పాటు ఇన్ఫర్టైన్మెంట్ కూడా ఏమాత్రం తీసిపోదు, తగ్గదలే. ఇంటి ఉండండి, జస్ట్ స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే ప్రజ్ఞ, ఓన్లీ ఆన్ వివిధ భారతి 101.3 FM. 9:58 ఈజ్ ద టైమ్ నౌ అండ్ కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ కూడా మీకోసం సిద్ధంగా ఉంటాయి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింసా మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయ్ఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని బంగారుకోట్ల సెంటర్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ, స్వాతంత్రోద్యమంలో సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను గాంధీజీ మరింత బలపరిచారని గుర్తు చేశారు. గాంధీజీ జయంతి సందర్భంగా విజయవాడలో ఈరోజు జంతు వధను నిషేధించినట్లు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. కబేళాకు సెలవు ప్రకటించామని, చికెన్ మటన్ దుకాణాలు, చేపల మార్కెట్లు తెరిచేందుకు అనుమతి

లేదని చెప్పారు. ఎవరైనా జీవాలను వధిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య

గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీతో కలిసి జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఎన్జీఆర్ఐ నిర్వహించిన అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగాళాఖాతంలోని అండమాన్ దీవులకు అత్యంత సమీపంలో ఉన్న సముద్ర గర్భంలో జమ అవుతున్న ఒండ్రుమట్టి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయాల నుంచి కొట్టుకువచ్చిందని అధ్యయనంలో వెల్లడైంది. అండమాన్ దీవుల్లోని 9 ప్రాంతాల్లో సముద్ర ఉపరితల మట్టి నమూనాలను పరిశోధించిన శాస్త్రవేత్తలు ఈ విషయాలను తెలియజేశారు. అక్కడ లభించిన ఒండ్రుమట్టిలో గంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ తెచ్చిన హిమాలయ అవశేషాలే అధికంగా ఉన్నట్లు రసాయన ఖనిజ విశ్లేషణలు స్పష్టం చేశాయి. ఆసియా క్రీడల్లో జరిగిన మహిళల రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకితా భగత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహద్ త్రయం అద్భుత ప్రదర్శన చేసింది. 10 ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన దక్షిణ కొరియా టీంపై 5-3 తేడాతో విజయం సాధించింది. తాజా స్వర్ణంతో భారత్ పతకాల పట్టికలో 7 స్థానానికి చేరుకుంది. భారత్ ఇప్పటివరకు 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్య పథకాలతో 67 పథకాలు సాధించింది. ఆసియా క్రీడల క్రికెట్లో భారత పురుషుల జట్టు ఫైనల్లో ప్రవేశించింది. మహిళల జట్టు ఇప్పటికే విజేతగా నిలవగా ఇప్పుడు పురుషుల జట్టు కూడా విజయానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో శ్రీలంకను ఓడించి ఫైనల్కు చేరింది. రేపు పాకిస్తాన్తో గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నాం హరి విల్లు. 10:11 ఈస్ ద టైమ్ నౌ. మీతో పాటు ఉంది మీ ఆర్జే ప్రజ్ఞ. అండ్ ఫస్ట్లీ క్వశ్చన్ అడిగేస్తున్నా ఏంటి అనంటే, యాంట్స్ చీమలు ఉన్నాయి కదా, చీమలు, చీమలకి లంగ్స్ ఉంటాయా అనేది నా క్వశ్చన్. సో లంగ్స్ లేకపోతే ఎలాగ పాపం అవి గాలిని ఎట్లా పీల్చుకుంటూ

ఉపరితిత్తులు ఉపరితిత్తులు ఉన్నాయా అని అడుగుతున్నా యాంట్స్ కి. ఉన్నాయి, లేవు, లేకపోతే ఎందుకు లేవు అనేది నా కన్స్మిస్ని ఆన్సర్ని పంపించండి 0866-248-1414 అనే నెంబర్కి. ఓకే, ఇది నా ఎస్ఎంఎస్ క్వశ్చన్ అనమాట. సో వింటూ ఉండండి హరివిల్లు బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీతో పాటు ఇన్ఫర్టైన్మెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్ని కూడా అందించేస్తుంది. అండ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 101.3 FM. జస్ట్ స్టే ట్యూన్ కీప్ లిజనింగ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ మన్మన మీనాటి హరివిల్లులో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తో పాటు క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగిన దానికి సమాధానాలు ఎవరెవరు పంపించారో వాళ్ళందరి సమాధానాలు చినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ 101.5 FM వివిధ భారతిలో మనం వింటూ ఉన్నాం హరివిల్లులో. ఫస్ట్ క్వశ్చన్, యాండ్స్కి లంగ్స్ ఉంటాయా అని నేను అడిగాను. ఊపిరితిత్తులు యాండ్స్కి ఉంటాయా చీమలకి అని. సో ఫస్ట్లీ మనకు వచ్చిన ఆన్సర్స్ ఏంటో 1 by 1 బ్యాక్ టు బ్యాక్ చదివేస్తాను. ముసాపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా బాగున్నారా అంటూ నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మనకు మెసేజ్ పంపించారు. ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? హాయ్ నమస్తే మేడం, బాగున్నారా? హరివిల్కు స్వాగతం అంటూ రణ్వీర్ సింగ్, సుగుణాబాయ్ ఏలూరు నుంచి మనకు మెసేజ్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సైకం పోతరాజ్ గారు నసుగుంట నుంచి మనకు మెసేజ్ పంపించారు, పాటలు చాలా బాగున్నాయి అంటూ మనకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ అలానే ఎనుగంటి నాగేంద్రరావు గారు మనకు మెసేజ్ చేశారు గుంటూరు నుంచి, ఉండవు అంటూ. వై, మరి ఎలా గాలి జనరేట్ చేసుకుంటాయి, అవి గాలిని తీసుకుంటాయి అనేది తెలిస్తే ఎక్స్ప్లెనేషన్ పంపిమన్నాను. ఓకే, ఉండవు అని మీ ఆన్సర్ పంపించారు. ఓకే, పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, చీమలు ఊపిరితిత్తులు ఉండవండి, స్పైరాకిల్స్ అనే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాసని పీలుస్తాయి ఇవి అంటూ మనకు మెసేజ్ చేశారు. అండ్ కృష్ణా జిల్లా మౌ మండలం నుంచి, కాజా నుంచి తిరువేదుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి ఆన్సర్ ఉండవు అంటూ మనకు పంపించారు. ఓకే, నెక్స్ట్ గడిగే తిమ్మప్ప, గడిగే సరోజ, రాఘవేంద్ర కాలనీ ఎంబిగ్నూరు నుంచి, ఉండవు అంటూ మెసేజ్ చేశారు. చీమలకు ఊపిరితిత్తులు, లంగ్స్ అనేవి ఉండవు అంటూ ఎక్స్ప్లెనేషన్తో మరి పంపించారు రమణానాయక్ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అలానే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, ప్రజ్ఞ గారు చాలా రోజులకు వచ్చారు, వాయిస్ వింటున్న ప్రజ్ఞాజీ అనుకున్న, హర్విల్ ప్రోగ్రాంలో మీ ప్రశ్నకు నా ఆన్సర్, చీమలకు లంగ్స్ ఉండవు, వాటి శరీరం పైన ఇరువైపులా చిన్న చిన్న స్పెరికల్స్ ద్వారా గాలి బయటకు పంపిస్తాయి అంటూ మనకి మెసేజ్ చేశారనమాట. అలానే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అలానే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ అలానే హాయ్ మేడం, చీమలకు శ్వాస రంధ్రాలు ఉండవు అంటూ, గాంధీ జయంతి వినోదం బాగుంది అంటూ మనకు మెసేజ్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినే పాళ్యం నుంచి మెసేజ్ చేశారు. ఓకే, గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ, ఎలా ఉన్నారు? విజయలక్ష్మి పెదకొండూరు నవరస భరత హరివిల్కు స్వాగతం, కరెక్ట్ ఆన్సర్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి. అండ్ శివ మనకు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో, దేశాయపేట వేటపాలెం నుంచి. అలానే గుడ్ మార్నింగ్ ఆన్సర్ అంటూ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మనకు మెసేజ్ చేశారు, కంగ్రాచులేషన్స్ టు బోత్. అండ్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మనకు మెసేజ్ పంపించారు, బరువు ఉంటాయి కనుక ఉండవంట అవి. ఓకే, హాయ్ అక్క, నా పేరు ఝాన్సీ, నేను పుత్తూరు నుంచి మెసేజ్ పెడుతున్నాను, పుత్తూరులో జాబ్ చేస్తూ ఉంటాను. చీమలకు ఊపిరితిత్తులు ఉండవక్క అంటూ మనకి

మెసేజ్ పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఓకే, బ్యాక్ టు క్వశ్చన్, యాంగ్స్కి లంగ్స్ ఎందుకు ఉండవు అంటే చాలామంది మనకి మెసేజెస్ చేశారు. ఓకే, యా విష్ణుప్రియ కాసాల ఉండవు అంటూ, అండ్ ట్రక్యా సిస్టమ్ ద్వారా ఊపిరి పీల్చుకుంటాయి అంటూ మెసేజ్ చేశారు ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఉన్న మెసేజెస్ అన్నీ అయిపోయాయి అబ్బా. అండ్ ఎందుకు లేవు అంటే యాండ్స్ ఆక్సిజన్ని బాడీ సర్ఫేస్లో ఉన్న ఈ టైనీ ఓపెనింగ్స్, మీరు ఇందాక పంపించినట్టు చాలామంది శ్రోతలు చెప్పినట్టు ఈ చిన్న చిన్న పార్టికల్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తీసుకుంటాయంట ఎయిర్ని. ఈ టైనీ ట్యూబ్స్ ద్వారా ఈ బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఆ గాలి రీచ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని యాండ్స్కి సపరేట్గా లంగ్స్ ఏమీ ఉండవు, అదన్నమాట సంగతి. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, నిజంగా ఎగరగలిగే, వింటున్నారా క్వశ్చన్ని, నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం ఏది? క్షీరదం అంటే మామల్స్, యా, ఏకైక క్షీరదం ఏది అనేది నా క్వశ్చన్. నిజంగా ఎగరాలది, ఓకే, అదేంటి అనేది నాకు ఎస్ఎంఎస్ పంపించండి. సో ఆన్సర్ని 0866-2488-14 అనే నెంబర్కి ఇస్తూ, దానికంటే ముందు సూపర్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వినిపించేస్తూ ఉంటాను. మరి ఇప్పుడైతే సూపర్ పాట సఖీ మూవీ నుంచి కేళ్ళ చెడుగుడు.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. 10:42 ఈస్ ద టైమ్. నో మనము నమ్మి నాటి హార్వీలులో నా నెక్స్ట్ క్వశ్చన్, నిజంగా ఎగ్గరగ్గలిగే ఏకైక క్షీరదం దట్ ఈస్ మామల్ ఏది అని అడిగాను. సో ఎస్ఎంఎస్ఎస్ అయితే వచ్చాయి, చూసేద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారు. మనకి ఫస్ట్ మెసేజ్ వచ్చింది విజయలక్ష్మి గారు తిరుమల నుంచి మనకు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. అండ్ నెక్స్ట్, హాయ్ అక్క, నేను మళ్ళీ వచ్చేసాను, నా పేరు ఛాన్సీ. ఓకే, సారీ అక్క, స్పెల్లింగ్ మిస్టేక్, నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం అంటూ కరెక్ట్ ఆన్సర్తో మనకు మెసేజ్ పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి శ్రీ ఫణి మనకు మెసేజ్ పంపించారు. ఏమని, ఓకే, ఇందాక క్వశ్చన్కి పంపించారనమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇవా ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ కరెక్ట్గానే పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ అక్టోబర్ 2 గాంధీ మహాత్ముల వారి జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. యస్, మనం ఆల్రెడీ కాఫీ టైంలో చెప్పుకున్నాము, ఇద్దరికి నివాళులు అంటూ మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్, బేటపాలెం రామానగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మనకు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ మ్యామ్ మహల్లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో మనకు మెసేజ్ పంపించారు. అలానే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి మనకు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్తో. అలానే వేదాంతం జానకి శ్రీనివాస్ మనకు కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రమాదేవి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, ముసాపేట గ్రామం నుంచి మహబూబ్ నగర్ ఎం నరేష్ మనకు రాంగ్ ఆన్సర్ అండి, కొంగ కాదు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు. కర్నూలు జిల్లా గోనెండ్ల గ్రామం లక్ష్మీదేవి అండ్ రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి పెదకొండూరు నుంచి కరెక్ట్ కరెక్ట్ సూపర్. అసలు ఒక టీచర్ ఎలా అయితే వాళ్ళ స్టూడెంట్స్ రాసిన ఆన్సర్ని కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అని 100 out of 100 చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అలా ఉంది. అంటే నేను టీచర్ అని కాదు, కానీ అడిగిన క్వశ్చన్కి ఇంతమంది రియాక్ట్, అది కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు కదా, అండ్ సో హ్యాపీ. నెక్స్ట్, ఆచార్య చిరంజీవి రామలింగ మనకు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్తో. అండ్ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు కరెక్ట్ ఆన్సర్. ప్రదీప్ అనంతపురం నుంచి, గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ మేడం, కరెక్ట్ ఆన్సర్ అంటూ కనకారావు గారు పెడల్ నుంచి. నెక్స్ట్, మధుసూదన్ రెడ్డి పాపిని పాల్యం నుంచి మనకు మెసేజ్ చేశారు. బ్యాట్స్ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మనకు మెసేజ్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ శేషశ్రీ రోహన్ అండ్ సాయి దర్శన్, యాండ్స్ డోంట్ హ్యావ్ లంగ్స్. ఎస్ ఎస్, డోంట్ హ్యావ్ లంగ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సెండింగ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నమస్తే బంగారు తల్లి శుభోదయం అంటూ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు మళ్ళీ పంపించారా, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వనపర్తి జిల్లా నుంచి ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు గారు, ఇందిరాబాయి వీళ్ళంతా మనకు మెసేజ్ పంపించారు బాతు అంటూ. అది రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మన లిజనర్స్ అందరూ కూడా మంచిగా గెస్ట్ చేశారు. సో ఫైనల్లీ నేను చెప్పబోయే ఆన్సర్, నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం. యాక్చువల్లీ ఈ మ్యామల్స్ ఏవైతే ఉంటాయో కొన్ని నిజంగా ఎగరలేని ఉంటాయి కొన్ని. ఏకైక క్షీరదం అనేది మనకి గబ్బిలం ఒకటే అనమాట. సపోజ్ ఫ్లయింగ్ స్క్వైరల్స్ ఉన్నాయనుకోండి, అది తెలుగులో ఎగిరే ఉడతలు అంటారు కదా, అవి జస్ట్ ఎగరలేవు. ఓకే, అది ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి అట్లా గ్లైడింగ్ చేస్తూ వెళ్తాయి, జారుతుకుంటూ.

0: ఆరుకుంటూ వెళ్తాయి అన్నమాట. బట్ నాట్ లైక్ గబ్బిలం లాగా, రైట్? ఇప్పుడు నేనేమన్నానంటే నిజంగా ఎగరగలిగే క్షీరదం అని అన్నాను కాబట్టి గబ్బిలం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదనమాట సంగతి. సో నేను అడిగే లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. ఈ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, డైనోసార్స్ ఉన్నాయి కదా, డైనోసార్స్, ఈ డైనోసార్స్ ప్రపంచంలో అప్రాక్సిమేట్లీ ఎన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి, ఎన్ని మిలియన్స్ ఈ మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి ఈ డైనోసార్స్ అనేవి ప్రపంచంలో అప్రాక్సిమేట్గా, అండ్ మరీ కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు, అప్రాక్సిమేట్లీ చెప్పండి ఎన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి, ఓకే, రఫ్లీ అనుకోండి పోని. అదనమాట. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0866-24888-14. యాజ్ యూజువల్ బ్యాక్ టు వండర్ఫుల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూనే ఉంటాను. జస్ట్ లిసన్, కీప్ లిసనింగ్ అండ్ 101.FM వివిధ భారతి విత్ మీ ఆర్జే ప్రజ్ఞ.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి మనం అడిగిన క్వశ్చన్ కి చాలా మంది అయితే రియాక్ట్ అయ్యారు. సో ఎవరెవరు మెసేజ్ పంపించారో అది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సుమారుగా 170 మిలియన్ సంవత్సరాలు అంటూ మనకు ఆచార్య చిరంజీవి రామలింగం మనకు మెసేజ్ పంపించారు దమ్ముగూడ నుంచి. నెక్స్ట్ అలానే అరౌండ్ 230 నుంచి 245 మిలియన్ ఇయర్స్ ఉంటాయి ప్రజ్ఞ అంటూ మనకు శ్వేత, లక్ష్మి, నిషిక అండ్ ఫ్యామిలీ మెసేజ్ పంపించారు. అండ్ లీవ్ కాబట్టి బాగా ఎంజాయ్ చేసాం అంటూ మనకు థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రంగాచార్యులు హిందూపురం నుంచి 245 మిలియన్ ఇయర్స్ అంటూ మనకు మెసేజ్ చేశారు. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి అప్రాక్సిమేట్లీ 165 ఇయర్స్ అంటున్నారు. అలానే శ్రీ ఫణి దాస్ దేశాయిపేట నుంచి 165 మిలియన్ చెప్తూ ఉన్నారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి 165 మిలియన్ అంటున్నారు. సేమ్ అదే ఆన్సర్తో మనకి ఇంకొక 4 మెసేజ్లు కూడా వచ్చాయి. శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆశ మనకు మెసేజ్ పంపించారు సేమ్. అలానే కనకారావు గారు పేడ నుంచి 180 మిలియన్ అంటున్నారు. మార్కాపురం శివాజీనగర్ ట్రైల్ 165 మిలియన్ అంటూ మనకు మెసేజ్ పంపించారు వలీ ఫాతిమా. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు సేమ్ 165 మిలియన్ అంటున్నారు. గుడ్ మార్నింగ్, 164 మిలియన్ అయి ఉండొచ్చు అంటూ అనంతపురం నుంచి. నేమ్ అయితే మెసేజ్ చేయలేదు. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హాయ్ జీ అంటూ మనకు 230 మిలియన్ ఆర్ 245 మిలియన్ అంటూ మెసేజ్ పంపించారు. అలానే తిరుపతి నుంచి దేవసేన గారు మనకు మెసేజ్ పంపించారు. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు 245 మిలియన్ అంటున్నారు. ఓకే, ఇవైతే మెసేజెస్. అండ్ నమస్తే, శుభోదయం ప్రజ్ఞ అంటూ 180 మిలియన్స్ అంటూ తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మనకు మెసేజ్ పంపించారు. ఓకే, ఆల్మోస్ట్ అంతే, ఆల్మోస్ట్ 165 ఇయర్స్ నుంచి కూడా మనకి డైనోసార్స్ అనేవి రఫ్లీ 230 మిలియన్ ఇయర్స్ ఎగో కనిపించాయని అయితే చెప్తున్నారు. అయితే 66 మిలియన్ ఇయర్స్ ఎగో ఏంటంటే ఎక్స్టెండ్ అయ్యాయంట. బర్డ్స్ని డేంజరస్గా కన్సిడర్ చేయడం జరిగింది, అంటే వాటి వల్ల మనకి హాని ఉంటుంది అని చెప్పడం అనమాట, అలా అనమాట. సో అదనమాట సంగతి. అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్జీ కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ హ్యాపీ వీకెండ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్ ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్. సూపర్ సాంగ్తో ఎండ్ చేసేద్దాము. విండో ఆస్వాదించండి 101.3 FM వివిధ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అలప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. స్వాతంత్ర సమరయోధులు, జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి ఘనంగా నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిర్వహించారు. ఆయన పట్టణంలోని కూరగాయల మార్కెట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి మార్కెట్ పరిసరాల్లో చెత్తను తొలగించారు.

సి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీతో కలిసి జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ NGRI నిర్వహించారు.

అక్కడ లభించిన ఉండ్రుమట్టిలో గంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ తెచ్చిన హిమాలయ అవశేషాలే అధికంగా ఉన్నట్లు రసాయన ఖనిజ విశ్లేషణలు స్పష్టం చేశాయి. ఆసియా క్రీడల్లో జరిగిన మహిళల రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకిత భకత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహద్ త్రయం అద్భుత ప్రదర్శన చేసింది. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన దక్షిణ కొరియా టీంపై 5-3 తేడాతో విజయం సాధించింది. తాజా స్వర్ణంతో భారత్ పతకాల పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది. భారత్ ఇప్పటి వరకు 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్య పతకాలతో 67 పతకాలు సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

శంకర్ దాదా జిందాబాద్. ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, దేవిశ్రీ ప్రసాద్ సాగర్ పాడినటువంటి పాట శుద్ధాల అశోక్ తేజ గీతం. ఇది 11:06:47 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు, వివిధ భారతి FM 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

ఒక హీరో గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఎలాంటి ఎమోషన్ అయినా కూడా పర్ఫెక్ట్గా పోర్ట్రే చేసి ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం ఆయన స్పెషాలిటీ అనగానే మీకు గుర్తొచ్చేస్తారు. వైవిధ్యమైన పాత్రలకు ఆయన ఒక ట్రెండ్ అని చెప్పాలన్నమాట. ఎలా అంటే ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించడంలో ఆయనకు ఆయనే సాటి. అండ్ ఇంకొక విషయం చెప్పిన విజయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో. తెలుగు ఇండస్ట్రీ యాక్షన్ ఫన్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఏ జోన్లో అయినా కూడా వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అని చెప్పొచ్చు. హూ కెన్ టచ్ ఎనీ వన్స్ హార్ట్. ఈరోజు ఆ హీరో సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి నకాష విశాలి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్.

లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా తనకంటూ ఒక ఓన్ టాలెంట్ ఉంది. సో తన సొంత టాలెంట్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో వెంకటేష్ గారు. కలియుగ పాండవులు చిత్రం నుంచి హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ గారు నంది అవార్డు కూడా అందుకున్నారు. శ్రీనివాస కళ్యాణం ఈ సక్సెస్ తర్వాత ప్రేమ వెంకటేష్ గారి సినీ కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. మరి బొబ్బిలి రాజాతో స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. శత్రువు, క్షణక్షణం వెంకీ కెరీర్లో ప్రత్యేక చిత్రాలుగా నిలిచిపోయాయి. చంటి సినిమాలో తన

నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు. ధర్మచక్రం మరో మైలురాయిలుగా నిలిచిపోయింది. లాయర్గా నట విశ్వరూపాన్ని చూపించారు. నంది అవార్డు అందుకున్నారు. క్లాసికల్ మూవీ స్వర్ణకమలంతో ప్రేక్షకుల్ని మెప్పించారు.

సో మరి సినిమా కబుర్లో మనం ఇంట్రో అలా ఇవ్వగానే ఆ హీరో గురించి చక్కగా నాకు మెసేజెస్ అయితే వచ్చేసినాయి అనమాట. వై వెంకటరెడ్డి గారు లక్కవరముడి కరెక్ట్గా గెస్ట్ చేశారు, పడని జోగానంద్రావు అప్పలరాజు కరెక్ట్గా గెస్ట్ చేశారు, అండ్ కృష్ణా జిల్లా మోప మండలం కాజ నుండి కూడా తిరువేదుల వెంకట సుబ్బారావు శ్రీదేవి వీళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి నాకు ఆన్సర్ అనేది పంపించేశారనమాట. సో నేను జస్ట్ అలా హింట్ ఇచ్చాను అంతే, అందరూ అలా అల్లుకుపోయారు. సో చక్కగా సినిమా కబుర్లు అయితే ఫాలో అవుతున్నారు. మరి వెంకటేష్ గారి సినిమా కబుర్లు మనం మరిన్ని మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే విందాం. బొబ్బిల్ రాజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

క్షణ క్షణం. ఈ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్ర అలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. 11:25 లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫ్రెష్ గా రాసిన ఒక క్యారెక్టర్ ని అర్థం చేసుకుని పోర్ట్రే చేయడం ఒక లెక్క అయితే, ఆల్రెడీ ఆడియన్స్ కి రిజిస్టర్ అయిపోయి సూపర్ డూపర్ హిట్ అయిన క్యారెక్టర్స్ ని రీమేక్ చేసి అదే రేంజ్ లో కాదు అంతకంటే బెటర్ గా డెలివరీ చేయడం మామూలు విషయం కాదు కదా. 80s 90s నుంచే అద్దరిపోయే రీమేక్ రోల్స్ చేశారు. అండ్ స్టార్టింగ్ లో యాక్షన్ మూవీస్ చేసిన తర్వాత ఫ్యామిలీ లవ్ స్టోరీస్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు మన వెంకీ. ఆ తర్వాత కామెడీ తన ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. అన్ని జోన్స్ లో వెంకీని కొట్టిన, అంటే ఆయన కొట్టినటువంటి హిట్స్ మరే హీరో కొట్టలేదని చెప్పాలన్నమాట. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అండ్ ఎప్పుడో వచ్చినటువంటి చంటి మూవీ గురించి మనం మాట్లాడితే, ఎన్ని సినిమాలు వచ్చినా కూడా వెంకీ చంటి సినిమాలో చేసినటువంటి ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఉంది చూసారు, దీన్ని మ్యాచ్ చేయడం మాత్రం చాలా కష్టమని చెప్పాలి. చిన్నతంబి సినిమాకు రీమేక్ అనమాట ఇది. ఆ క్యారెక్టర్లో ఇన్నోసెన్స్ కానీ, సెకండ్ హాఫ్లో ఎమోషనల్ యాక్టింగ్ కానీ, 92లో రిలీజ్ అయినా కూడా ఇప్పుడు మనం టీవీలో చూసినా కూడా ఆ ఎమోషన్ని మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం అనమాట. అప్పట్లో చంటి సినిమా రెస్పాన్స్ మన పేరెంట్స్ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. అండ్ డీసీపీ రామచంద్ర అనగానే ఠక్కుమని వెంకటేష్ గారి సాలిడ్ ఇమేజ్ ఒకటి కనపడుతుంది కదా, టైలర్ మేడ్ క్యారెక్టర్.

అనమాట ఫర్ వెంకి. అస్సలు ఈ రోల్లో ఇంకెవ్వరిని కూడా ఊహించుకోలేం. గౌతమ్ మీనన్ తెరకెక్కించినటువంటి ఘర్షణ తమిళ్లో కాకా కాక, సూర్య జ్యోతిక కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమాకి రీమేక్ అనమాట ఈ ఘర్షణ. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఘర్షణ చిత్రానికి టిప్పు, శాలిని సింగ్ పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ పాట అయితే మాత్రం. సో 11:33:41 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. టూ థౌజండ్ 2001 వచ్చిన ఆనంద్ రీమేక్ సంక్రాంతి అనమాట. సో తమిళ్లో మమ్ముటి గారు చేసిన క్యారెక్టర్ వెంకీ తెలుగులో చేశారు. ఇలాంటి ఫ్యామిలీ రోల్స్ మన వెంకీకి సెట్ అయినట్లుగా మరి ఎవ్వరికి సెట్ అవ్వవు అనిపిస్తుంది అనమాట. ఇంటికి పెద్ద కొడుకుగా ఫ్యామిలీ ఎమోషన్ని పండించడంలో వెంకటేష్ గారు ఎక్స్పర్ట్. ఇప్పటికీ ఎప్పటికీ కూడా క్లాసిక్గా నిలిచిపోయిన సినిమా ఇంకొకటి ఉంది, అదేంటి చెప్పండి? రాజా. అసలు ఆ బీజియం ఉంటుంది, చేతులు కట్టుకుని ఇలా నడుస్తూ వస్తుంటారు కదా క్లైమాక్స్లో, ఆ వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ ఈ సినిమాలో బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఎమోషన్. అండ్ నాకు బాగా గుర్తుంది ఈ సినిమాలో ఒకటి, అలి అండ్ తిను డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు, ఐ మీన్ సుధాకర్ గారును అండ్ వెంకటేష్ గారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చి ఈ సర్కిల్ వేసి సుధాకర్ గారు ఏమో చక్కగా ఆ సర్కిల్లో పడినవన్నీ నీకు చుట్టూ పడినే చిన్న చేతగా నాకోండి, బట్ వెంకటేష్ గారు మాత్రం మొత్తం పైకి నీకే ఇచ్చేస్తున్నాను, నీకు కావాల్సి నువ్వు పైనుంచుకొని నాకు కిందకి ఇచ్చే దేవుడు అండి. అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాస్? అండ్ వెంకటేష్ గారు పండించారు చూడండి ఆ కామెడీ, అసలు సూపర్గా ఉంటుంది అనమాట. సో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు రాజా అయితే మాత్రం. అండ్ చెప్పాను కదా ఫస్ట్ హాఫ్లో ఇలాంటి కామెడీ సీన్స్ ఉంటాయి అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఉంటుంది, క్లైమాక్స్లో ఆ బీజియం అనమాట. సో వెంకటేష్ గారు వాకింగ్ కానీ యాక్టింగ్ కానీ ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్ అని చెప్పాలి. రీమేక్ సినిమాతో ఈ రేంజ్లో క్లాసిక్ డెలివరీ చేయడం అనేది వెంకటేష్ గారికే సాధ్యం. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ రాజా చిత్రానికి రాజేష్ సుజాత పాడినటువంటి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సంక్రాంతి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం విన్న తర్వాత 11:44 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అండ్ ఆ తర్వాత సూర్యవంశం సినిమా ఉంది కదా, ఈ సినిమాలో ఆ చిన్న పిల్లడు వెంకటేష్ గారి మధ్య ఉండేటువంటి సన్నివేశాలు బ్యూటిఫుల్గా ఉంటాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా అండ్ యాక్షన్ ఎమోషన్ ఫన్ అన్నీ కూడా కలగలిసి ఉంటాయన్నమాట. హరిశ్చంద్ర ప్రసాద్గా వెంకీ నటన సూపర్. ఒరిజినల్ తమిళ్లో శరత్ కుమార్ గారు చేశారు అండ్ తెలుగులో వెంకటేష్ గారు, హిందీలో అమితాబ్ గారు యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్స్ అయితే బాగా రిజిస్టర్ అయ్యాయి. మరి అప్పట్లో మీనా వెంకటేష్ అంటే మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇప్పటి దృశ్యం వరకు కూడా కలిసి వీళ్ళిద్దరూ ఎన్నో సినిమాలు చేశారు అండ్ క్లాసిక్ మూవీ కదా ఈ దృశ్యం. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ లాంగ్వేజెస్లో రీమేక్ అయింది. రాంబాబుగా మన వెంకీ ఆయన స్టైల్లో ఆ స్టాండర్డ్స్ని ఈజీగా పండించారనమాట. సో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా స్క్రీన్ మీద మీనా వెంకటేష్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ చామ్ అండ్ కెమిస్ట్రీ క్లియర్గా మనం చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మూవీస్లో వెంకీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకున్నాం. మరి అబ్బాయి గారు సినిమా వచ్చేసరికి, ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, ఆయన సినిమా ఒప్పుకున్నందుకు మెచ్చుకోవాలి. హీరో వెంకీ అయినా కూడా కథ మొత్తం కూడా అత్తాకోడల మధ్య ఉంటుంది కదా. మరి ఈవీవి గారి సినిమా కాబట్టి కామెడీకి అసలు కొదవే లేదు అండ్ కామెడీ కానీ ఎమోషన్ కానీ కావలసినట్టుగా ఈక్వల్గా ఉంటాయన్నమాట. నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ని, ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ కాంబినేషన్ని టచ్ చేయాలి అన్నా కూడా కొంచెం ఆలోచిస్తారు. కానీ తన పాత్రకు 100% న్యాయం చేయడమే కాకుండా తన స్టైల్తో ఒక కొత్త అనుభూతిని స్క్రీన్కి పంచారు వెంకీ. సో మరి వెంకీ గారి నటన, ఫైట్స్, కామెడీ, ఎమోషన్స్

0: ఇవన్నీ మాట్లాడుకున్నాం కానీ ఆయన ఎన్ని సినిమాల్లో ఆయన వాయిస్ ఇచ్చారు, ఎలా పాటలు పాడారు, ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఎనీవే, వెంకీ అయితే మన కోసం గురువులో ఒక మంచి ఏమని చెప్పాలి, వినండి మీరు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది, నేను మీకోసం ఖచ్చితంగా వినిపించాల్సిందే.
1: రాకపోతు మహారాజులందరికి పేరు పేరున నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్ దీని అర్థం ఏంటంటే, బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దుబ్బుతుందని, ఆరోగ్యం షెడ్డుకు వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కాదురా అయ్యా, ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. మీలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది, బయలుదేరండి బయలుదేరండి. అబ్బే మాకు తెలుసు మరంటారా, తాగండి ఓగండి, మీ సావు మీరు సావండి.
0: సో మరి వెంకీ గారు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. సో హెల్త్ పాడైపోతుంది, జాగ్రత్తగా ఉండండి అని అనమాట. ఇదే సినిమాలో ఇదే పాట కంటిన్యూషన్ ఉంటుంది, సూపర్బ్గా ఉంటుంది, ఆయన పాడారనమాట ఈ పాటని. ఎనీవే, 11:48 16 సెకండ్స్లో ఉంది వీబీ క్లాక్. మనం వెంకీ సినిమా కబుర్లు అయితే మాట్లాడుకుంటున్నాం.

అండ్ వెంకీ ప్రతి ఒక్కరికి నచ్చినటువంటి క్యారెక్టర్ అంటే ఆయన చేసిన క్యారెక్టర్స్లో ప్రతి ఒక్కరికి ఈ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది, అదేంటంటే నారప్ప. అండ్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న గురు స్పోర్ట్స్ డ్రామా కానీ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా పండించారని చెప్పాలి. టఫ్ రఫ్ రోల్ అనమాట. ఎంత ఈజీతో చేశారంటే న్యాచురల్గా, అందుకే అయ్యారు ఆయన విక్టరీ వెంకటేష్. అండ్ గోపాల గోపాలలో వెంకీ నటన ఎంత న్యాచురల్గా ఉంటుందంటే, ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఎగ్జాక్ట్గా అదే డెలివరీ చేస్తారనమాట. అండ్ ఓమై గాడ్లో పరేష్ రావల్ గారి క్యారెక్టర్ అందరికీ రిజిస్టర్ అయిపోయే రోల్ కదా అయింది, అండ్ ఈ క్యారెక్టర్ని ఇక్కడ మనకి వెంకీ చేశారనమాట. అండ్ ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్న మణిశంకర వరప్రసాద్ గారు అండ్ ఇప్పుడు ఆదర్శ కుటుంబం రాబోతోంది. సో ఇప్పటికి కూడా అదే ఎనర్జీ, అదే గ్లామర్, అదే పర్ఫార్మెన్స్తో బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఇస్తూనే ఉన్నారనమాట. మరి ఇవి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం మీను సాంగ్ వచ్చేస్తుంది. సంక్రాంతికి వస్తున్న మీ చిత్రం నుంచి భీమ్స్ ప్రణవి ఆచార్య పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ భీమ్స్ మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయ్ఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని తెలిపారు. స్వచ్ఛమైన, స్వావలంబంతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైనికులు, రైతుల సేవలను గుర్తిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం దేశ ప్రజల్లో నేటికీ స్ఫూర్తిని రగులుస్తూనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. ఫ్లైదుబాయ్ విమానం కాక్పిట్లో జరిగిన హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో స్మిత్ మచ్చర్ చూపించిన ధైర్య సాహసాలను ప్రధాని మరోసారి ప్రశంసించారు. స్మిత్ మచ్చర్పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసలు కురిపించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆసియా క్రీడల్లో బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం నెగ్గి

చరిత్ర సృష్టించింది. బాక్సింగ్ 75 కిలోల విభాగంలో చైనాకు చెందిన బావోజీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో బాక్సింగ్ విభాగంలో భారత్కు ఇది కేవలం 2వ బంగారు పతకం కావడం గమనార్హం. 2022లో లవ్లీనా రజతం సాధించింది. దీంతో ఆసియా

రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకితా ఫకత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహద్ అద్భుత ప్రదర్శన చేశారు. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన దక్షిణ కొరియా టీంపై 5-3 తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం భారత్ 70 పతకాలతో 6వ స్థానానికి చేరుకుంది. ఇందులో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన భారతదేశంలో పల్లెటూర్లు పట్టుకొమ్మలు అని ప్రసిద్ధి. ఎందుకంటే వ్యవసాయం మన దేశంలో ప్రధాన రంగం. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఉంటుంది. మరి పల్లె వాతావరణం ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా ఆర్టిఫిషియాలిటీకి దూరంగా ఉంటుంది. పచ్చని పొలాల్లో నుంచి పొడుచుకొస్తున్నటువంటి భానుడి కిరణాల వేడి పెరిగే కొద్దీ చెట్ల చల్లదనం మనకి ఎంతో హాయినందిస్తాయి కదా. పల్లెకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం. ఈనాటి మీకు తెలుసాలో వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై. మీకు తెలుసా విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం జగదేక్ వీడు అత్లోక సుందరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో. ఎంజాయ్ లిస్నింగ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలిసా ప్రోగ్రాంలో ఉన్నాం కదా. మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి పరిశుభ్రమైన భారతదేశాన్ని సాధించడానికి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 2, 2014 స్వచ్ఛ భారత్ అభియాన్ క్లీన్ ఇండియా మిషన్ను స్టార్ట్ చేశారు. మరి మహాత్మా గాంధీ గారి స్పెక్టికల్స్ ఆకారమే ఈ ఉద్యమానికి చిహ్నంగా నిలిచింది. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలించడం దీని ప్రధాన లక్ష్యం అన్నమాట. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పల్లెటూళ్ళు గ్రామాల్లో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్టుపై ఉండే చెట్లు, పూల మొక్కలు, కూరగాయల పొదలతో అంత అందంగా ఉంటుందో కదా. అయితే మన భారతదేశంలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన స్పెషల్ విలేజెస్ కొన్ని ఉన్నాయి అబ్బా. స్పెషల్ అని అన్నా అంటే ఆ గ్రామాల్లో ఖచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉండే ఉంటాయి కదా. మరి అవేంటో తెలుసుకోవాలంటే జస్ట్ ఇగోన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జో రైట్ నో. మీకోసం అభినందన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన ఆత్రేయ గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12 hours 15 minutes 23 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. రాజస్థాన్లో ఒక చిన్న గ్రామం అండి పిప్ ప్లాంట్రీ. ఈ గ్రామం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పాలి. ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్ల పుట్టిందంటే భారంగా ఫీల్ అవుతున్నారు, కానీ ఈ ఊరిని చూసి మనం ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు గర్వపడాలన్నమాట. ఏంటంటే ఇక్కడి ప్రజలు ఆడపిల్ల పుట్టిందంటే 111 మొక్కల్ని నాటుతారంట. మరి ఈ గ్రామంలో ఎంతమంది ఆడపిల్లలు పుడితే అన్నిసార్లు 111 మొక్కల్ని నాటుతారంట. అంటే ఒక్కో ఆడపిల్లకి 111 మొక్కలు. భూమి మీద కొన్నాళ్లు ఉండి వెళ్లిపోయే మనిషి ప్రకృతిపై చేసే మార్పులే మనిషికి ఫ్యూచర్గా మారతాయి. అవునా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్తో పాటు బాలికల సంక్షేమాన్ని చాటి చెప్పింది ఈ గ్రామం. వీళ్లు చేస్తున్న ఈ పని వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడింది. మరి అలా భారతదేశంలో స్పెషల్ విలేజ్గా స్థానం సంపాదించుకుంది రాజస్థాన్లోని పీ ప్లాంట్రీ. దీని గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం అంతం చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలిసా ప్రోగ్రాంలో ఉన్నాం కదా. మరి రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్ సంబంధ్ అనే జిల్లాలో ఉంది పిప్లాంట్రీ విలేజ్. 2006 నుంచి ఈ 111 మొక్కలు నాటడం అనేది ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుందన్నమాట. సో దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ పాలివాల్ తన కూతురు డీహైడ్రేషన్ కారణంగా చనిపోతే పర్యావరణంలో ఈ మార్పులు కానీ ఆ నీటి సమస్యలు ఆ తర్వాత తరాలకు ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె జ్ఞాపకార్థం ఈ గొప్ప పనికి నాంది పలికారు శ్యామ్ సుందర్. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఏ అమ్మాయి పుట్టినా కూడా వీళ్ళు ఈ 111 మొక్కల్ని నాటుతారనమాట. అండ్ మొక్కలు నీటి సమస్యను దూరం చేస్తాయని వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతారు. అండ్ ఈ కార్యక్రమం కేవలం పర్యావరణాన్ని మాత్రమే కాదండి, బాలికల సంక్షేమాన్ని కూడా కాపాడుతుంది. పాప పుట్టినటువంటి ప్రతిసారి కూడా ఆ గ్రామస్తులంతా కలిసి ఇలా 111 మొక్కల్ని నాటుతారు. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ చిత్రం నుంచి కార్తీక్ దీపిక పాడినటువంటి శ్రీమణి గీతం దిలీప్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: స్టూడియోలో సమయం 12:30 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.
6: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మూలకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ఉన్న బాపూజీ సమాధి వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సర్వధర్మ ప్రార్థనలో పాల్గొని జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్ఘాట్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సంవిధాన సదన్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ స్వరాజ్యాన్ని కేవలం స్వాతంత్ర లక్ష్యంగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వయం సమృద్దికి పునాదిగా భావించారని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వదేశీ భావన, స్వభాష, సంస్కృతి, పరిశుభ్రతలను మహాత్మాగాంధీ భారతీయ సమాజ మౌలిక సూత్రాలుగా స్థాపించారని అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా హోంమంత్రి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో అన్నదాతలను, సరిహద్దు రక్షకులను దేశ చిహ్నాలుగా శాస్త్రి తీర్చిదిద్దారని అమిత్ షా గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం, దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయని హోంమంత్రి పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా

బంగ్లాదేశ్లో భారత హైకమిషనర్ దినేష్ ద్వివేది నివాళులర్పించారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశ నిర్మాణంలో రైతులకు సైనికులకు ఉన్న పాత్రలను లాల్బహదూర్ శాస్త్రి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నినాదం ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత కాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే నినాదాన్ని తీసుకున్నారని ఆయన వివరించారు. మహాత్మాగాంధీ అహింసా సిద్దాంతం నేటికీ ముఖ్య పాత్ర పోషిస్తుందని దినేష్ ద్వివేది అభిప్రాయపడ్డారు. హింస పెరుగుతున్నా నేటి సమాజంలో అహింస సౌభ్రాతృత్వం ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు. మానవ సమాజానికి అన్ని కాలాలకు ఆమోదయోగ్యమైన సందేశం ఇచ్చినందువల్ల నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మహాత్మాగాంధీని ఆరాధిస్తున్నారని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు ప్రజలతో సంభాషిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్ ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చలు జరిగాయి. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. తమ చర్చల సమయంలో మోదీ యుద్దాన్ని ముగించే అంశాన్ని లేవనెత్తుతున్నారని, శాంతియుత పరిష్కారంపై ఆసక్తిని చూపుతున్నారని పుతిన్ చెప్పారు. భారతదేశ దౌత్య వైఖరి తటస్థంగా ఉన్నప్పటికీ శత్రుత్వాన్ని అంతం చేయడానికి కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మోదీ నిరంతరం కొనసాగిస్తున్న చర్చలు, దౌత్యపరమైన ఆచరణాత్మక విధానం పట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధన రంగం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ రంగాల్లో మరింత లోతైన సహకారం ద్వారా భారత్ ఆర్థిక వృద్దికి మద్దతు ఇవ్వాలని కెనడా కోరుకుంటుందని కెనడా వాణిజ్య మంత్రి మణిధర్ సిద్దు తెలిపారు. మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, సప్లై చైన్ బలోపేతానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. భారత్ కెనడా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 సంవత్సరాల్లో దాదాపు $30 బిలియన్ నుండి $70 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం 5వ విడత చర్చలు సోమవారం ఒటవలో ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. భారత విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం విమానయాన భద్రతా ప్రక్రియలను మరింత సులభంగా వేగవంతంగా చేసే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను ప్రారంభించింది. కొత్త ఢిల్లీలో నిర్వహించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్కరణలపై మీడియా సమావేశంలో పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వర్క్ఫ్లోను డిజిటలైజ్ చేయడం, ప్రక్రియలను సరళీకరించడం, జవాబుదారీతనంతో కూడిన పాలన దిశగా వెళ్లడమే ఈ సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా నిలుస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య 2026 జులై నాటికి 165కు పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన టెల్ అవీవ్ వెళ్లే విమానాన్ని కూల్చేయడానికి యత్నించిన కోపైలట్ను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ అమిరేట్స్కు అప్పగించింది. కాక్పిట్లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్పై కోపైలట్ దాడి చేసిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బుధవారం రోజు సౌదీ నగరమైన తబుక్లో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి కారణమైన ఈ ఘటనపై సౌదీ అధికారులు

0: అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. విమాన ప్రయాణంలో కోపైలట్ కెప్టెన్పై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దుబాయ్ నుండి టెల్ అవివ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్గా చేసి దాడిని తిప్పికొట్టి 180 మంది ప్రాణాలను కాపాడిన సాహస భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సంభాషించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనలను కొనసాగిస్తూ ఈరోజు వివిధ క్రీడల్లో పతకాలు సాధించారు. మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా చైనాకు చెందిన బావు జీపై ఫైనల్లో 5-0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కవిసం చేసుకున్నారు. అంతకుముందు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంకిత్ భగత్, కీర్తి శర్మ, కుంకుమ మొహమ్మద్లతో కూడిన త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-0 తేడాతో ఓడించింది. కాగా భారత్ ఇప్పటివరకు 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలతో మొత్తం 70 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: FM 101.3.

గీతాంజలి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి పాట విన్నాం కదా. సో మరి మీకు తెలుసాలో మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఈరోజు మాట్లాడుకుంటున్నాం. విషయం ఏంటంటే మన భారతదేశం అంతా వైవిధ్యభరితమైన వాతావరణం కానీ, సంప్రదాయాలు కానీ, ఐక్యత కానీ, భిన్నత్వం, భాషలు, ఆహారపు అలవాట్లు, నాగరికత, చరిత్ర, నైపుణ్యం ఉన్న దేశం భూమి మీద మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో కదా. ఇందాక మనం ఆల్రెడీ పిప్లాంట్రీ గ్రామం గురించి, రాజస్థాన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ వేప, మామిడి, ఉసిరి ఇలాంటి చెట్లు ఎక్కువగా నాటుతారనమాట. ఇవి పర్యావరణ వ్యవస్థతో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరిచాయి. ఎలా అంటే వీళ్లు మొక్కలు నాటి తమ పని అయిపోయింది అనుకోవట్లేదు, ఆ చెట్లను నాటి చెదపురుగుల నుంచి రక్షించడానికి వాటి చుట్టూత ఈ కలబంద మొక్కలను కూడా నాటుతారంట. ఇవేం చేస్తాయంటే మొక్కల్ని రక్షించడమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి కూడా దారితీసాయి. మరి ఈ గ్రామస్తులందరూ కూడా ఆ కలబంద జ్యూస్, జెల్ వీటితోటి అలోవెరా ప్రొడక్ట్స్ తయారు చేయడం, మార్కెటింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. దీనివల్ల వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ కూడా అందుతుందన్నమాట. అలా ఆర్థిక వ్యవస్థ మెరుగైంది. మరి ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. మరి ఇప్పుడే చెప్పాను కదా, మన భారతదేశం అంత వైవిధ్యభరితమైనటువంటి వాతావరణం కానీ, సంప్రదాయాలు కానీ, ఐక్యత కానీ, ఇవన్నీ ఉన్న భూమి మీద ఇంకొక ప్లేస్ లేదు అంటే అతిశయోక్తి కాదేమో అని. మరి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మన దేశంలో కొన్ని గ్రామాలు తన ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో భారత్లో ఫస్ట్ గ్రీన్ విలేజ్గా గుర్తింపు పొందింది కోనోమా, నాగాలాండ్లో ఉంది. అండ్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలా ఉంటుందన్నమాట. ఇక్కడి ప్రజలు, సంప్రదాయాలు, వ్యవసాయ పద్ధతులు, సామాజిక ఐక్యత ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో ఉన్న లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు కదా. ఎండాకాలంలో కూడా చల్లని వాతావరణంలో ఈ గ్రామం ప్రత్యేక గుర్తింపునైతే పొందిందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత చాలా మంది రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి అసలు ఇష్టపడలేదు అనమాట. ఏవైనా పీస్ఫుల్గా ఉండేవి, మారుమూల ప్రాంతాలు, జనం తక్కువగా ఉండే ప్లేసెస్, అంటే లెస్ క్రౌడెడ్ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అనమాట. పరిశుభ్రతకు మాలినోంగ్, పర్యావరణ పరిరక్షణకు కోనోమా, హిమాలయ సౌందర్యానికి చిట్కుల్, ప్రకృతి ప్రశాంతతకు లంబసింగి, చారిత్రక వైభవానికి బాణవాసి ప్రతీకలుగా నిలుస్తాయి. మరి భారతదేశం ఎంత వైవిధ్యభరితమైందో ఈ గ్రామాలు మరొకసారి మనకి గుర్తు చేస్తాయన్నమాట. ఒక్కసారి వీటిని సందర్శించండి, లైఫ్ టైం గుర్తుండిపోయే అనుభవాల్ని మనం సొంతం చేసుకోవచ్చు.

ఇది ఈనాటి ది మీకు తెలుసా. రైట్ నో మీకోసం జనతా గ్యారేజ్ చిత్ర నుంచి శంకర మహాదేవన్ రనేన రెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం ప్లే చేస్తున్నాను. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఐటి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని

0: మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
0: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
0: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
0: ఆ 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
0: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
0: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
4: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింసా మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మరోవైపు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయ్ఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని తెలిపారు. స్వచ్ఛమైన, స్వావలంబంతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైనికులు, రైతుల సేవలను గుర్తిస్తూ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ సెంటర్లోని గాంధీజీ విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర, పెనుగొండలోని గాంధీజీ విగ్రహానికి రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ఒంగోలు గాంధీ రోడ్డులోని గ్రామ చావిడి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐరోపా దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. నాటో సభ్యదేశాలైన పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న కలిన్గ్రాడ్ సహా ఇతర రష్యా భూభాగంపై ఐరోపా దేశాలు ప్రత్యక్ష దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, అదే జరిగితే తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలతో పాటు అణ్వాయుధాలను కూడా ప్రయోగిస్తామని నాటో దేశాలను పుతిన్ హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ జరిపే దాడులకు ఐరోపా దేశాలు మద్దతిచ్చినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నల్ల సముద్ర ప్రాంతంలోని ఉక్రెయిన్ లక్ష్యాలపై దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఫ్లై దుబాయ్ విమానం కాక్పిట్లో జరిగిన హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఆయన చూపించిన ధైర్య సాహసాలను ప్రధాని మరోసారి ప్రశంసించారు. స్మిత్ మచ్చర్పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసలు కురిపించారు.

రజతం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణం, రజతం అందించిన తొలి బాక్సర్గా నిలిచింది. అటు సెయిలింగ్లో మహిళల స్కిఫ్ టీం విభాగంలో భారత్కు అదృష్టం కలిసి వచ్చింది. నిన్న జరిగిన ఈవెంటులో భారత్ 4వ స్థానంలో నిలిచింది. కానీ చైనాపై అనర్హత వేటు పట్టడంతో భారత్ 3వ స్థానంలోకి వచ్చి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 70 పతకాలతో 6వ స్థానంలో ఉంది. ఇందులో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్యాలు ఉన్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

సో మరి ఈరోజు ధీరాలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మనం మాట్లాడుకుందాం. 40 ఏళ్ళు దాటిన మహిళలు ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్సర్సైజ్ అయితే చెయ్యాలి, అంటే రోజు కూడా వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించాలి అని చెప్తున్నారు కదా. పెరుగుతున్న వయసుతో పాటు వచ్చేటువంటి శారీరక మార్పులు కానీ హార్మోనల్ చేంజెస్ కానీ ఎదుర్కోవాలి అంటే బ్రిస్క్ వాకింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అలాగే యోగా లాంటి ముఖ్యమైన ఎక్సర్సైజెస్ కొన్ని ప్రతిరోజు చేయాలని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం నేను లోకల్ చిత్ర నుంచి నరేష్ అయ్యర్, మనీషా ఇరబాత్ని పాడినటువంటి శ్రీమణి గీతం వస్తోంది డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సృష్టిస్తుందని ఉద్ఘాటిస్తూ,
2: ఇప్పుడు మనం ప్రారంభించుకున్న ISA భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని ఆ రోజు చెప్పిన మాటను వాస్తవం చేస్తూ ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం, 1 లక్ష కోట్ల రూపాయలతో రాయలసీమని, కరువు సీమని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం.
1: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద ఈరోజు నివాళులర్పించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింసా మార్గాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ లోక్భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, గాంధీజీ బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రాష్ట వ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో, ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు ఎస్ సవిత, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

0: గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
1: గాంధీ గారు అందరికీ కూడా భారతదేశంలో ప్రియులు. ఆ రోజు అహింసావాదాన్ని తీసుకున్నాడు, సత్యాగ్రహాన్ని ఆయుధంగా తీసుకున్నారు. భారతదేశాన్ని స్వాతంత్ర సాధనలో వారు కీలక భూమిక పోషించిన విషయాన్ని ఎవరూ కూడా మర్చిపోలేని విషయం. వారి త్యాగం, వారి స్ఫూర్తి మనందరూ కూడా కొనియాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా మనం వారి గురించి పల్లె సేవలు ప్రగతి పాటలుగా ఉండాలని వారు కోరుకున్నారు. శుభ్రతకి పరిశుభ్రతకి వారు ఆ రోజు పిలిపడం జరిగింది. దాంతోపాటు ఖాదీని ధరించాలి, నూలుపోయాలని, మన ఉత్పత్తుల్ని స్వదేశీని మనం పెంపొందేవాళ్ళు పిలిపించడం జరిగింది.
0: రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్ఛ అవార్డులను ప్రకటించగా, విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ అవార్డులను పంపిణీ చేస్తారు. అవార్డులకు 12 పురపాలక నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెంచిన భత్యాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా నిర్ణయించిన భత్యాల ప్రకారం 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నెలకు అందించే భోజన భత్యం 1150 నుంచి 1265 రూపాయలకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1400 నుంచి 1600 రూపాయలకు, ఇంటర్తో పాటు ఆ పై తరగతుల విద్యార్థులకు 1600 నుంచి 1800 రూపాయలకు పెంచారని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ సేవా పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ సంస్కరణల గురించి ఈరోజు తెలుసుకుందాం. భారత రుణ మార్కెట్ల ఎదుగుదలకు వృద్ధి దోహదం చేయలేదు, కానీ ఫోన్ బ్యాంకింగ్ దోహదం చేసింది. తనిఖీలు లేకుండానే ఒక్క ఫోన్ కాల్తో అనుకూలమైన రుణగ్రహీతకు పెద్ద మొత్తంలో రుణం మంజూరయ్యేది. ఆ రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కప్పిపుచ్చేందుకు బ్యాంకు మళ్లీ రుణమిచ్చేది. ఈ పద్దతిని ఎవర్ గ్రీనింగ్ అని పిలిచేవారు. ఫలితంగా బ్యాంకు ఖాతాలను ఎవరూ విశ్వసించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆస్తుల నాణ్యత సమీక్షకు ఆదేశించింది. దీని ద్వారా ప్రతి బ్యాంకు తన రుణాల సమస్యలను, రాని బాకీలను వర్గీకరించాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు గరిష్టంగా దాదాపు 15% చేరినట్లు వెల్లడైంది. దీనికి పరిష్కారంగా గుర్తింపు, పరిష్కారం, మూలధన పునఃసమీకరణ, సంస్కరణలు అనే వ్యూహాలను అమలు చేశారు. దీంతో నిరర్ధక ఆస్తులు పరిష్కరించబడ్డాయి. బ్యాంకుల పాలనలో క్రమశిక్షణను బలోపేతం చేశారు. దేశంలో బ్యాంకింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: దేశ కా బ్యాంకింగ్ సెక్టర్ హమ్నే బ్యాంకో కో మర్జ్ కర్నే కి దిశా మే అహమ్ కదమ్ ఉఠాయే హై. బ్యాంకింగ్ సిస్టమ్ కో భీ మజబూత్ కర్నే పర్ సర్కార్ నే విశేష్ బల్ దియా. బ్యాంకింగ్ సెక్టర్ మే అపాయింట్ కే లియే హమ్నే అలగ్ బ్యాంక్ కే రిక్రూట్మెంట్ బోర్డ్ బనా దియా హై. స్వతంత్ర సంస్థ ఉన్కో రిక్రూట్ కర్ రహీ హై. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ హమ్నే ఖతమ్ కర్ దియా హై. హమ్నే దేశ్ కే అందర్ దో మహత్వపూర్ణ కానూన్ బనాయే హై, బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ కోడ్. ఇస్సే విశ్వ భర్ కే ఉద్యోగకారో కో పుంజీ నివేశకో కో ఏక్ నయా విశ్వాస్ పదా హోగా.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్నవారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలు సేకరించి ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని చెప్పారు. అసాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఈఆర్ఓలు ఆన్లైన్లో విచారణ జరుపుతారని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 209 కేసుల విచారణ మాత్రమే పెండింగ్లో ఉందని వెల్లడించారు. అవసరమైతే విచారణకు హాజరయ్యేందుకు ఓటరు తన తరపున కుటుంబంలో 18 నిండిన వారిని ఎవరినైనా పంపించేందుకు అనుమతించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలని ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న ఒక ప్రకటన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

1:31:02 ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళ శరీరంలో నాచురల్ గానే ఈ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. లైక్ మెటబాలిజం స్లో అవ్వటం, మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, బోన్ డెన్సిటీ తగ్గటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి వీటి వల్ల ఈజీగా బరువు అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, యాక్టివ్గా ఉండటం కూడా కష్టంగా మారుతుందన్నమాట. మరి ఇలాంటి సమస్యల్ని అధిగమించాలంటే 40 ఇయర్స్ వచ్చిన మహిళలు ఖచ్చితంగా కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చెయ్యాలి అనేది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. అందులో ముందుగా బ్రిస్క్ వాకింగ్ అన్నమాట. ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవటం వల్ల హార్ట్ హెల్త్ బాగుంటుంది, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది అంటున్నారు. సో ట్రై చేయండి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రానికి కార్తీక్ అంజనా సౌమ్య పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ మనం ఈ బ్రిస్క్ వాకింగ్ తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నమాట. మెనోపాజ్ వచ్చినప్పుడు ఆ తర్వాత కూడా కండరాల బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ డంబుల్స్, రెసిస్టెంట్ బ్యాండ్స్ ఉపయోగించి చేసేటువంటి వ్యాయామాల వల్ల కండరాలు అనేవి కొంచెం దృఢంగా మారి జీవక్రియలు బాగుంటాయంట. ఆ తర్వాత స్క్వాట్స్, ఇవేంటంటే థైజ్, హిప్స్, కోర్ మజిల్స్కు కొంచెం బలాన్ని అందిస్తాయి. అండ్ బలాన్ని అందించి ఏమవుతుందంటే బ్యాలెన్స్ మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి కింద పడిపోయే ప్రమాదం అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో వయసు పెరిగే కొద్దీ కొంచెం బ్యాలెన్స్ అవి తగ్గుతూ ఉంటాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలన్నమాట, అది మ్యాటర్. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. రైట్ నౌ మీకోసం మిస్సమ్మ చిత్ర నుంచి వసుంధరాదాస్ పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తుంది. వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో 40+ లో తీసుకోవాల్సిన కేర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యోగా అనేది ఏంటంటే వయసు పెరిగే కొద్దీ శారీరక మానసిక ఆరోగ్యానికి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఒత్తిడి ఆందోళనను తగ్గించి శరీరానికి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తుంది అన్నమాట. సో కోర్ స్ట్రెంగ్తనింగ్ అంటారు కదా. అండ్ 40 ఏళ్ల తర్వాత సాధారణంగా వచ్చేటువంటి ఈ వెన్ను నొప్పింది చూసారా, ఆ వెన్ను నొప్పిని తగ్గించడానికి ప్లాంక్స్ లాంటి కోర్ వ్యాయామాలు హెల్ప్ చేస్తాయి. సో ఇవి స్పైన్ని స్ట్రెంగ్తన్ చేస్తాయి అన్నమాట. అలాగే మన బ్యాక్ బోన్కి అంటే వెన్నెముకకు బలాన్ని కూడా ఇస్తాయి. సో ఈ యోగా కానీ కోర్ స్ట్రెంగ్తనింగ్ కానీ ఇవి చేస్తూ ఉంటే ఏంటంటే 40 ఇయర్స్ తర్వాత కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనమాట. ముందు ముందు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. అండ్ అలాగే లో ఇంపాక్ట్ కార్డియో, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు ఇవి కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా మన గుండెకు మేలు చేస్తాయన్నమాట. అండ్ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా మంచిది. అండ్ ఇక స్ట్రెచింగ్ కానీ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే వయసుతో పాటు కండరాలు బిగుసుకుపోతూ ఉంటాయి. క్రమం తప్పకుండా ఈ మెడ కానీ నెక్, షోల్డర్స్ అంటే మెడ భుజాలు, వీపు, కాళ్ళకు సంబంధించినటువంటి ఈ స్ట్రెచ్చింగ్ చేయటం వల్ల ఏంటంటే కీళ్ళ నొప్పులు, కండరాల బిగువు తగ్గుతాయన్నమాట. అండ్ ఈ వ్యాయామంతో పాటు మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి. అవి కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం కాటం రాయుడు చిత్రానికి సాయి చరణ్, సాహితీ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తుంది అను ప్రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:47:33 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వబ్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో 40 ఏళ్లు దాటిన మహిళలు వ్యాయామంతో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎముకల దృఢత్వం కోసం కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే పాలు, పెరుగు రోజువారీ డైట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే కండరాల బలాన్ని పెంచడానికి ఈ గుడ్లు కానీ, పంపు ధాన్యాలు కానీ, సోయా లాంటి ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ హార్ట్ హెల్తీగా ఉండడానికి, అలాగే బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి వాల్నట్స్, బాదాము, అవిసె గింజలు బాగా హెల్ప్ చేస్తాయి. సో మరి ఎక్స్పర్ట్స్ అయితే ఇవి సజెస్ట్ చేస్తున్నారు, చక్కటి వ్యాయామంతో పాటు తీసుకునే డైట్లో కూడా చిన్న చిన్న మార్పులు అనమాట. సో డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడడానికి, బరువు అదుపులో ఉంచుకోవడానికి, ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఓట్స్ కానీ,

ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తినాలి. అండ్ మనం తీసుకునే డైట్ ఎప్పుడూ కూడా నంబర్ ఆఫ్ మీల్స్ ఎక్కువ ఉండాలి, బట్ తీసుకునే క్వాంటిటీ తక్కువ ఉండాలన్నమాట. అంటే చిన్న చిన్న మొత్తంలో, అంటే తక్కువ తక్కువ పోర్షన్స్లో కొంచెం ఒక 4 సార్లు అట్లా తీసుకోవచ్చు. బట్ కానీ ఎక్కువ ఎక్కువ తినేస్తే ఒక్కసారి అది కరెక్ట్ కాదు. బట్ కొంచెంగా తీసుకోవాలన్నమాట, లిమిట్గా తీసుకోవాలి. చాలా తక్కువ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎంత తక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా అందులో క్వాలిటీ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఈ పోషకాహార నియమాలు పాటిస్తే వయసు పైబడుతున్నా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా యాక్టివ్గా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. సో మరి ఇది ఈనాటి ధీర. రైట్ నౌ మీకోసం ప్రేమికుడు చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఉదిత్ నారాయణతో కలిసి. రాజశ్రీ గీతం ఇది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా.

0: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ కి అందరూ రెడీగా ఉన్నారు కదా. మరి జో అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి అంటే తెలుసు కదా 8662488114 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ పేరుని ఆన్సర్ని పంపించేస్తే సరిపోతుంది. మరి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మెసేజెస్ వెల్కమ్ మెసేజెస్ అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట. సో మీరు ఆన్సర్స్ పంపించేసేయండి, డెఫినెట్గా నేను మెసేజెస్ అన్నీ చూసేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు మన మహాత్మా గాంధీ జయంతి ఉంది కదా, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అనమాట. సో దీనికి సంబంధించి కూడా నేను కొన్ని ప్రశ్నలు అయితే మన సందర్భ సందర్లో రెడీ చేసి ఉంచాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరిస్తుంది అనమాట ఒక పుస్తకం, అది గాంధీజీ ఆత్మకథ ఈ పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటి? గెస్ చేయండి 8662488114 ఈ నెంబర్కి ఆ పేరుని మీ పేరుని పంపించండి. ఓకేనా? గాంధీజీ గారి ఆత్మకథ ఈ పుస్తకం అని చెప్పాను కదా, ఆ పుస్తకం పేరేంటి అని అడిగాను. సో క్లూ కూడా ఇచ్చాను, గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరిస్తుంది అని. సో గెస్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసండి. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మణిశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి లవ్లీ ట్రాక్. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

7:45 9 seconds లో ఉంది వీపీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సంధ్యా సుందరి. ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ కి మెసేజెస్ అలా అలా వచ్చేస్తూ ఉన్నాయి, చూద్దాం. గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరించే పుస్తకం అని చెప్పాను కదా, గాంధీజీ గారి ఆత్మకథ ఈ పుస్తకం. ఆ పుస్తకం పేరేంటని అడిగాను. సో చూద్దాం, మెసేజెస్ అయితే చాలా వచ్చేసినాయి మనకి. ఫస్ట్ మనకి మార్నింగ్ నుంచి కూడా మెసేజెస్ ఉన్నాయన్నమాట. గుడ్ మార్నింగ్ మెగాజీ, బాగున్నారంటూ విజయలక్ష్మి పెదకొండూరు నుండి. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా కబుర్లో విక్టరీ వెంకటేష్ గారి గురించి మనం మాట్లాడాం కదా, అదనమాట. అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు. అండ్ కృష్ణా జిల్లా కాజు నుండి తిరువేదుల వెంకట సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ జేరబోతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ కూడా వెల్కమ్ మెసేజెసే ఉన్నాయి తప్ప ఆన్సర్ అయితే లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మూసాపేట నుండి కూడా ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ నుండి కూడా ఆన్సర్ లేదు. ఆన్సర్స్ ఉన్న మెసేజెస్ అయితే నేను తప్పకుండా చదువుతాను. అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. యా రైట్ ఆన్సర్ అండి, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుండి రక్షిత లిఖిత అను బాలు, రైట్ ఆన్సర్. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్, సూపర్ అసలు కరెక్ట్గా పంపించారు మీరు, ఎగ్జాక్ట్ పేరు అది. అండ్ మిగతా వాళ్ళందరూ మామూలుగా పంపించారు, బట్ మీరు కూడా కరెక్ట్గా పంపించారు. అండ్ నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన, రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సుధాకర్ ఫ్రమ్ కలసపాడు కడప డిస్ట్రిక్ట్ నుండి, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఓకే. అండ్ నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శేష సాయి, రోహన్, సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, రైట్ ఆన్సర్. అండ్ భాగ్యలక్ష్మి, కనకదుర్గ, శ్రావణి విత్ సీను ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆచార్య చిరంజీవి, రామలింగ, దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ గోర్లఖాన్ పాతింటి, ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రియాజ్ నెల్లూరు నుండి, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ అలాగే హలో ఆకాశవాణి అంటూ హాయ్ అన్నారు, మీ పేరు లేదు, ఆన్సర్ లేదు అని లేదు. ఓకే. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్, గౌతమ్ చావడేపల్లి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి మెసేజ్ చేశారు, దొరవారి సత్రం తిరుపతి నుండి, రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభా 9th class అంట. ఓకే. ఆత్మకు నంద్యాల డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్, సూపర్. అండ్ నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఫాతిమా కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. పూర్ణ ఫ్రమ్ మంగళగిరి, రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ, రైట్ ఆన్సర్. అండ్ సినిమా కబుర్లో మా అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ గారి సినిమా కబుర్లో ఆయన పాటలు బాగున్నాయంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం గారు అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ సునంద ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఓకే. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ షేక్ ముబీన్ అండ్ షేక్ మస్తాన్ బీవీ నగర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు.

రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగర్ కర్నూల్ నుండి మెసేజ్ చేశారు మసూమ్ బాబా. ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కనకరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావలి కూడా రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా మొవ మండలం కాజు నుండి తిరువిధుల సుబ్బారావు వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్. అండ్ గాంధీజీ గారి జీవిత చరిత్ర అన్నారు, రాంగ్ ఆన్సర్ వచ్చింది మూసాపేట నరేష్. అండ్ స్టోరీ ఆఫ్ ఎస్ రైట్ ఆన్సర్ని పంపించారు వారణాసి విశాల్ మూర్తి పాలంగి తణుకు నుండి. అండ్ నెక్స్ట్ కర్నూలు కృష్ణ అనజర్ భగవత్త కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. ఓకే అండ్ నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా దేవి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు 2:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఆన్సర్ పంపించేటట్టయితే మెసేజ్ చేయండి సార్, మీరు ఆన్సర్ అయితే పంపించలేదు, మీ పేరు మాత్రం పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ బివి సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. అంజన్ దేశిరెడ్డిపల్లి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంతపెద్దన్న కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ జేరుబోతుల బుచ్చయ్య గారు రాంగ్ ఆన్సర్ తరాలపల్లి నుండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు రైట్ ఆన్సర్. అండ్ చింతలపూడి నుండి పొన్నూరు మండలం బి ఆదం మల్లేశ్వరి రోహన్ రైట్ ఆన్సర్. అండ్ గోవర్ధన్ రావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు గాంధీజీ చరిత్ర అంటున్నారు, బట్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చేబ్రోలు సుభాష్ని రామకృష్ణయ్య ఇనమడుగు కోవూరు మండలం నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ ఇవన్నమాట. ఆల్మోస్ట్ చాలామంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు అండ్ అడిగిన ప్రశ్నకి చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు, చక్కగా ఫాలో అవుతున్నారు. సత్యంతో నా ప్రయోగాల కథ, ఓకే సత్య శోధన అనమాట. సో ఇది రైట్ ఆన్సర్. గాంధీజీ గారి బుక్ గురించి అడిగాను కదా నేను, ఆత్మకథా పుస్తకం అని. చాలామంది కొంతమంది రాంగ్ అంటే ఆన్సర్ తెలియని వాళ్ళు కూడా ఏం చేశారంటే గాంధీజీ గారి జీవిత చరిత్ర అట్లా సింపుల్గా పెట్టేశారనమాట. బట్ కానీ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యంతో నా ప్రయోగాల కథ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం ఈనాటి సందడే సందడి ప్రోగ్రాంలో.

సో భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారతదేశ రెండవ ప్రధానమంత్రి ఎవరు? ఈరోజు ఆయన జయంతి, నేను క్లూ కూడా ఇచ్చేసాను. సో భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, మన భారతదేశపు రెండవ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను. సో గెస్ట్ చేయండి, రైట్ ఆన్సర్ని పంపించండి 8662488114 ఈ నంబర్కి, మీ పేరుని ఆన్సర్ని పంపించండి. మ్యాడ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, కపిల్ కపిల్ అని పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్. వింటూ స్టేడియం టు వివిధ భారతీయ.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి మన భారతదేశ రెండవ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను. సో చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారో.

ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. అలాగే నెక్స్ట్ వై వెంకట్ రెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి పెడన కనకరావు గారు పంపించారు. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. ఫాతిమా రైట్ ఆన్సర్ కర్నూలు నుండి. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి లాల్ బహదూర్ శాస్త్రి. ఎస్ రైట్ ఆన్సర్. నేను ఆన్సర్ చెప్పేశాను కాబట్టి మీరు ఇంకా ఆన్సర్ పంపించకండి. ఇంకా మన దగ్గర 46 మెసేజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా నేను చూసేస్తాను. నెక్స్ట్ మెసేజ్ వచ్చి మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. అలాగే కృష్ణా జిల్లా మొవ మండలం కాజ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం ఖాసిం ముతిజావాలి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. రక్షిత లిఖిత అండ్ బాలరాజు అనంతపూర్ నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. కౌస్తుబా ఆత్మకూర్ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఈస్ దారిప్రేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటూ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పెడన్ నుండి సుమని రైట్ ఆన్సర్.

0: ముసాపేట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే యు సుధాకర్ జ్యోతి ఫ్రమ్ కలసపాడు ఆఫ్ కడప డిస్ట్రిక్ట్, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి జేరబోతుల బుచ్చయ్య పంపించారు తరాలపల్లి నుండి. అండ్ అలాగే నెక్స్ట్ షేక్ మస్తాన్, షేక్ ముబీన్ బీవీ నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో మరి స్టూడియోలో సమయం 3 గంటలకు దగ్గరగా ఉంది కాబట్టి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మరిన్ని మెసేజెస్ మనం చూసేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్ఛ అవార్డులను ప్రకటించగా విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి అవార్డులను పంపిణీ చేస్తారు. అన్నమయ్య జిల్లా మన్నపల్లిలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద నివాళులర్పించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలను ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్నవారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు.

3:07:08 ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, ఆ రోజులు మళ్ళీ రావు. ఎస్, నిజంగానే ఎగ్జాక్ట్ గా అయిపోయిన రోజులు ఏవి కూడా రావు కదండి. ఎక్కడో దాకా ఎందుకు, చిన్నప్పుడు సంగతి ఇంకా నిన్నటి రోజు వాళ్ళు వస్తుందో చెప్పండి, రాదు కదా, అది మ్యాటర్ అనమాట. సో కమిటీ గుర్రోళ్ళ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం సందడి సందిలో ఇంకా పెండింగ్ మెసేజెస్ ఉన్నాయి కదా, అవి చూసేద్దాం అనమాట, ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్. అండ్ మీ మెసేజ్ నేను చదివానండి, మీరు వినుండరు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నర్సాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి మెసేజ్ చేశారు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి దామినేడు నుండి ఉషారాణి, భాస్కర్ రావు రైట్ ఆన్సర్. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే హలో మేడం అంటూ సునంద అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి అంటూ రాయచూర్ ఎల్లప్ప యాదవ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాలెంపల్లి యాలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ భానుచందర్ బచ్చల అమలపాడు శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం విలేజ్ ఆలంపూర్ మండలం మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ గద్వాల్ జయన్నాదేవి మాన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ హలో మేడం అంటూ నెక్స్ట్ మెసేజ్ బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. సూపర్ సాంగ్స్ వేస్తున్నారు అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించింది మనకి రమ్య బెంగళూరు నుండి. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు. ఓకే అండ్

పూర్ణ ఫ్రమ్ మంగళగిరి రైట్ ఆన్సర్ అండ్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మసూంబా ఫ్రమ్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయి శ్రీవాణి జగదీష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ సైనికపురి కాలనీ హైదరాబాద్ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీళ్ళందరూ మెసేజ్ చేశారు అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి రైట్ ఆన్సర్ రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం సుధాకర్ అండ్ జ్యోతి ఫ్రమ్ కలసపాడు ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఫాతిమా కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి విశాలి కౌస్తుభన్ తణుకు పాలంగి నుండి రైట్ ఆన్సర్ అండ్ భాగ్యలక్ష్మి కనకదుర్గ శ్రావణి విత్ సీను బై ద వే మేము ధోని నుంచి మెసేజ్ చేస్తున్నామట ఓకే రైట్ ఆన్సర్ అండ్ చాలా రోజులకి మళ్ళీ మెసేజ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది అంటూ లావణ్య వనపర్తి నుండి మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హాయ్ అంటూ గడ్డ మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే నెక్స్ట్ జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరుణగరి ప్రకాష్ సుజాత ఫ్యామిలీ మెంబర్స్ చోటు కార్తికేయ కూడా మెసేజ్ చేశారు దీపక్ నగరి లాల్ బహదూర్ శాస్త్రి ఎస్ రైట్ ఆన్సర్ అండ్ హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్ కొప్పు మల్లేశు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట తిరుపతి దామినేడు నుండి ఉషరాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ మీ పేరు రేవతి రాజశేఖర్ నెల్లూరు ఓకే సో ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అన్ని కూడా మనం చూసేసాం ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి తెలుసు కదా చాలామంది రైట్ ఆన్సర్సే పంపించారనమాట లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈరోజు ఆయన జయంతి కూడా అనమాట సో అందుకే ఈ ప్రశ్న కూడా అడిగాము మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము ఈనాటి సందడే సందులో రెడీగా ఉన్నారు కదా

సో ఈరోజు సినిమాకి సంబంధించిన ప్రశ్న రాలేదా అంట వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడే అడగను. ఇంకొక ప్రశ్న కూడా అడిగిన తర్వాత సినిమాకి సంబంధించిన ప్రశ్న మీకోసం రెడీగా ఉంటుంది. సో మరి ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటి అంటే, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఈరోజు కాబట్టి మనం ఆల్రెడీ ఒక ప్రశ్న ఇందాక అడిగాము, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. ఏంటంటే, సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా కూడా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు ఫస్ట్ టైము మన విజయవాడలో ఉపన్యసించారన్నమాట. అది ఏ సంవత్సరంలో జరిగింది రిగార్డింగ్ సత్యాగ్రహంలో పాల్గొనమని? ఓకే కదా, క్వశ్చన్ క్లియర్గానే ఉంది. మళ్ళీ అడుగుతాను ఇంకొకసారి, సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు మొదటిసారిగా మన విజయవాడలో ఏ సంవత్సరంలో ఉపన్యసించారు? గెస్ చేయండి ఆ సంవత్సరాన్ని. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి ఆన్సర్ని మీ పేరుని పంపించేసేయండి. మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, బాలు చిత్రం నుంచి హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 3 hours 24 minutes 3 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్న అడిగాను కదా, సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారిగా మన విజయవాడలో ఏ సంవత్సరంలో ఉపన్యసించారు అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు? వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామానంతపురం నుండి లావణ్య, జస్ట్ మిస్, కొంచెం రాంగ్, దగ్గరకు వచ్చారు కానీ. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, రైట్ ఆన్సర్. రక్షిత

అంకిత, అనురాధ, బాలరాజు, మారుతి కూడా మెసేజ్ చేశారు అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్ నుండి, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. రియాజ్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. ఉమ్మడి శెట్టి సుధాకర్ అండ్ జ్యోతి అక్కివారి పల్లె గ్రామం నుండి మెసేజ్ చేశారు, కడప, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి, భాస్కర్ రావు, రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి నరసింహస్వామి, రైట్ ఆన్సర్. అండ్ భాగ్యలక్ష్మి, కనకదుర్గ, శ్రావణి విత్ సీను మెసేజ్ చేశారు ధోని నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం ఖాసిం ముత్తిజావలి, రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ వారణాసి సూర్యనారాయణమూర్తి, విశాలి కూడా మెసేజ్ చేశారు, కౌస్తుభన్ తణుకు పాలింగి నుండి, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి, రైట్ ఆన్సర్. సైనికపురి కాలనీ నుండి మెసేజ్ చేశారు, హైదరాబాద్ ఎవరు, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, శ్రీవత్స, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. అండ్ గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు, రైట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, రైట్ ఆన్సర్. అండ్ అశ్విన్ 8th class నుంచి, ఓకే 8th class చదువుతున్నాడు, కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ మా సోషల్ బుక్లో వచ్చింది మ్యామ్ అంట, సూపర్ రోజులు, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ సునంద మెసేజ్ చేశారు, నాగేంద్ర, రేణుకమ్మ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అండ్ కీర్తన, కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు, రైట్ ఆన్సర్. అండ్ నల్లమ్మ పాపినేయపాలెం నుండి, రైట్ ఆన్సర్. పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదం, మల్లేశ్వరి, శ్రీను, ధనలక్ష్మి, రోహన్ కూడా, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బీవీ నగర్ నెల్లూరు నుండి షేక్ మస్తాన్ అండ్ షేక్ ముబీన్, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి నుండి, రైట్, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తిరుపతి నుండి గౌరీ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ బీవి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూల్ అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జేరుబోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి, రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగా, రైట్ ఆన్సర్. పూర్ణ భావన ఫ్రమ్ మంగళగిరి, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. కానాజీ కూడా ఇంద్రానగర్, శ్రీనివాస్, పద్మావతి కూడా, రైట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతపెద్దన్న, రైట్ ఆన్సర్. గద్వాల్ జయన్న, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవి జయన్న గద్వాల్ నుంచి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు, ఓకే. అండ్ నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిరంజీవి తిరుపతి నుండి, రైట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి, రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, రైట్ ఆన్సర్. అండ్ నాగర్కల్నూ డిస్టిక్ నుండి కొల్లాపూర్ మసూమ్ బాబా, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వేదాంత అనంతపూర్ జిల్లా అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వేదాంతనా, ఓకే. అండ్ హాయ్ అంటూ సంజయ్ సత్య 19 villageా గారపెంట అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష కూడా, రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి, రైట్ ఆన్సర్. ముసాపేట నుండి నరేష్, మెర్సీ, రోజా, ఓకే. రాంగ్ ఆన్సర్ అది, యాజ్ యూజువల్గా నరేష్ గారు మీరు అన్ని రాంగ్ ఆన్సర్సే పంపిస్తున్నారు. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, చిత్రాల గ్రామం నుండి చందంపేట, ఓకే. అండ్ రమ్య మెరుగు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెమా, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఓకే రాజశేఖర్ రెడ్డి మెసేజ్ చేశారు కర్నూలు జిల్లా నుండి. అండ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హౌ ఆర్ యూ జ్యోతి గారు అంట, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి, రైట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావలి, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి కప్పు మల్లేషు జుకు అతెప్ప అంట, రైట్ ఆన్సర్.

అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. సో ఎన్ని మెసేజెస్ అండి బాబు, 100 మెసేజెస్ అనమాట, అలా సెంచురీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్సే పంపించేశారు. ఏ సంవత్సరం ఏంటి అంటే 1919 మార్చ్ నెలలో జరిగిందనమాట. సో అది మ్యాటర్. సో చాలామంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఈరోజు హాలిడే కదా, సో పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు మన సండే సందర్లో. సో ఇప్పటికీ పాపం చాలా కష్టపడిపోయినట్టున్నారు. సో సినిమా క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి. సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. ఏంటి అంటే, ఇదే ప్రశ్నకు రిలేటెడ్గా ఇంకో ప్రశ్న కూడా ఉంది నా దగ్గర యాక్చువల్గా. సో చూద్దాం, ప్రభాస్ అండ్ ఆర్తి అగర్వాల్ ఇద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమా పేరు అని నేను అడుగుతాను. బట్ అది సినిమాలు ఎన్ని అని అడగాలి. యాక్చువల్గా అందరికీ ఆల్మోస్ట్ ఒక సినిమానే తెలిసి ఉంటుంది. అండ్ ప్రభాస్ ఆర్తి అగర్వాల్ ఇద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాల పేర్లు ఏంటి ఎన్ని అనేది నాకు గెస్ట్ చేసి చెప్పండి. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి భువన చంద్ర గీతం వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3. సినిమాకి సంబంధించిన ప్రశ్న కదా, సో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి ఎక్కడి నుంచి పంపించారు ఎవరు అనేది. ఇంతకీ ప్రశ్న ఏంటి అంటే, నేను ప్రభాస్ అండ్ ఆర్తి అగర్వాల్ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి మూవీస్ గురించి అడిగాను కదా. సో చూద్దాం, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రావణి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నాగేంద్ర మండల జ్యోతి మండల నాగేంద్ర, ఓకే, దాదినేని చెన్నె కృష్ణాట మరియు జ్యోతి, సో వెరైటీగా ఉన్న పేర్లన్నీ కూడా. లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ చేశారు, ఒక మూవీ కరెక్ట్గా పంపించారు బట్ ఒకటి రాలేదు కదా. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్, రైట్ ఆన్సర్. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు, ఒకటి రైట్ ఆన్సర్. అండ్ కనకరావు పెడన్ నుండి మెసేజ్ చేశారు, అందరూ ఒక మూవీనే చేశారు కదా. ఓకే చూద్దాం ఇంకెవరెవరు పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వై వెంకట్రెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. ఎంత చక్క క్లియర్గా సాంగ్ కూడా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు, ఒక్కటే పంపించారు బట్ కంప్లీట్ ఆన్సర్ రాలేదు. కే రవీంద్రారెడ్డి కూడా అంతే. అండ్ అలాగే నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు, నో ఇంకా ఉన్నాయి కదా. అండ్ అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుండి నాగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కూడా సేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నాకు ఇది ఒక్కటే తెలుసు అంటూ మెసేజ్ చేశారు, రామనంతపురం లావణ్య. బట్ ఇంకొకటి కూడా ఉంది కదా, నేను చెప్తాను. అరగిట విలేజ్ వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, మీరు కూడా ఒకే మూవీ పంపించారు. ఇంకా మూవీ ఉంది, నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కూడా ఒకటే ఆన్సర్ పంపించారు బట్ కాదు. అండ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముత్తిజావలి కూడా అంతే. బట్ ఇంకొక మూవీ చాలా మంది మిస్ అయ్యారనమాట. అసలు ఆ మూవీ ఓ రేంజ్లో సంచలనాన్ని క్రియేట్ చేసింది. అండ్ సూపర్ డూపర్ డైలాగ్స్ ఉంటాయన్నమాట అందులో అసలు. అండ్ నువ్వు వస్తావా ఆ ప్లేస్లోకి అని కోట గారిని అడిగినప్పుడు ఉంటుంది, వద్దుద్దు అని చెప్పి ప్లేస్ నుంచి ఉంటారు చూసారా, భలే ఉంటుంది. అండ్ యాకూబ్ బాషా నూర్జహాన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్, కొత్తగూడెం నుండి. అండ్ అలాగే నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ రమ్య మెరుగ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి నరసింహస్వామి, రైట్ ఆన్సర్. అండ్ తల్ల విశ్వనాథరావు పెడన బ్రహ్మాపురం నుండి మెసేజ్ చేశారు, ఒక్కటే మూవీ పంపించారు, ఇంకో మూవీ కూడా ఉంది.

అండ్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుండి ఒక మూవీ కాదు కదా, ఇంకోటి కూడా ఉంది కదా. ఓకే, అండ్ భాగ్యలక్ష్మి మెసేజ్ చేశారు, కనకదుర్గ శ్రావణి విత్ సీను, ధోనే కర్నూలు నుంచి అందరికీ ఒక్క మూవీయే తెలుసు అనమాట, ఇంకోటి తెలియదు. కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా మెసేజ్ చేశారు ఒకే మూవీని. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి మెసేజ్ చేశారు బసరకోడు గ్రామం. అసలు రెండు రాంగ్ ఆన్సర్స్ అవి. అందులో ఎక్కడుందండి ఆర్తి అగర్వాల్ డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్లో? ఆవిడ పేరు కాజల్ కదా. ఓకే, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు బుధాన్ పోచంపల్లి నుండి ఒకటి పంపించారు, ఒకటే మెసేజ్. ఓకే, అండ్ సంకీర్త సాయి అనంతపురం జిల్లా, రైట్ ఆన్సర్. అండ్ తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్ ఒకే మూవీ పంపించారు. అండ్ గారపెంట సంజయ్ సత్య, యా ఒకటి రైట్ ఆన్సర్, ఒకటి రాంగ్ ఆన్సర్, రాఘవేంద్రాలో లేదు కదా. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి శ్రీవిద్య మెసేజ్ చేశారు ఒక మూవీ. అండ్ అలాగే నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి ఒక మూవీ అంటున్నారు, కాదు కదా. అండ్ కూరకుంద కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి ఒకే మూవీ మెసేజ్ చేశారు. అండ్ ఉమ్మడి శెట్టి సుధాకర్ జ్యోతి అక్కివారిపల్లి గ్రామం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఒకటే అంటూ. అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ విలేజ్. ఓకే, కుమారి లక్ష్మీ వెంకటేష్ శ్రీనివాసులు రామాంజమ్మ, ఓకే వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు ఒకే మూవీ, బట్ ఇంకోటి కూడా ఉందండి. అండ్ మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా ఒకే మూవీ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మసూం బాబా ఓకే, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. హంబాపురం గ్రామం నుండి కొప్పు మల్లేషు జూకు ఆతెప్ప కూడా రైట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి శెట్టి శివ మంగళగిరి అడవి, యా రైట్ ఆన్సర్, రెండు కూడా రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ షేక్ మస్తాన్ షేక్ ముబీన్ బీబీ నగర్ నెల్లూరు నుండి ఒకటి మూవీ పంపించారు, ప్రభాస్ ఫ్యాన్ అన్నారు, కాదు కదా ఒకటి కాదు కదా. ఓకే, గౌతమ్ చౌడేపల్లి ప్రభాస్ కాదు, ఇంకో మూవీ కూడా ఉంది. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగా కూడా రైట్ ఆన్సర్. అండ్ గడ్డం వెంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, వన్ అంటూ కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్లో లేదండి తను, నల్గొండ నుండి దమ్మోజ్ వెంకటాచార్య గారు, రాంగ్ ఆన్సర్ అది. గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సాంగ్ లిస్ట్ బాగుందండి, మంచి పాటలు వేస్తున్నారు, ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది అయితే మీ పాటలతో కూల్గా అయిపోతున్నా, మంచి పాటల సెలెక్షన్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పంపించింది ఒకటే మూవీ, ఇంకొక మూవీ కూడా ఉంది, ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూ ఉండండి. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుండి ఒకటే మూవీ అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే స్వీడన్ ఓకే సింధు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జయన్న దేవి మా ఆన్సర్ అంటూ ఒకటే ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుండి అనురాధ, టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి, ప్రభాస్, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన సినిమాలు అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు, రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మెసేజెస్ మాత్రం అవ్వట్లేదు, ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే జరబోదుల బుజ్జయ్య గారు తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సీను రాపూర్ నుండి మెసేజ్ చేశారు, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ జ్యోతి గారు జీకే ప్రశ్నలు పొన్నూరు మండలం చింతలపూడి నుండి బోనాసి ఆదా మల్లేశ్వరు, ఇందాకంతా అవే అడిగాను మిమ్మల్ని. సో ఇంకా లాస్ట్కి వచ్చేసాం కాబట్టి సినిమా క్వశ్చన్కి వచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు, బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. సైనికపురి హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు పావని, బృందావన పద్మశ్రీ శ్యామ్ చిరంజీవి పావని శశాంక్ శ్రీవత్స వీళ్ళందరూ కూడా అనమాట. ఓకే రెండు కరెక్ట్గా పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కొల్లిపర నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి ఫణీంద్రస్వామి సుబ్బయ్య రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఓకే సూపర్ దాదా ఇన్ హిందీయా,
ఓకే, రక్షిత, లిఖిత, అనురాధ, బాలరాజు, మారుతి అనంతపురం నుండి మెసేజ్ చేశారు. ఈ ఒక్క సినిమానే కాదు ఇంకోటి కూడా ఉందమ్మా. అండ్ రాయచూరు ఎల్లప్ప యాదవ్ ఒక మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎన్జిఓ కాలనీ జి రెడ్డన్న మెసేజ్ చేశారు, కడప నుండి ఒకటే మూవీ అంటూ కాదు. అండ్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ దారిపోయిన సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి. అండ్ మంగళగిరి యశోద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విజయవాడ యనమల కుదురు నుంచి భార్గవరామ్, మోక్ష, శ్రీ, సత్య, రిచిక ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అంటే ఒకటే మెసేజ్ చేశారు, ఇంకొకటి కూడా ఉంది. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్ నూనెపల్లి నుంచి రామయ్య అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గోపి పాతిబండ్ల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి, భాస్కర్ రావు. ఓకే, ఇందాక నేను చదివాను కదండి మీది, కరెక్టే కదా. రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి బసరకోడు గ్రామం ఒకటే మూవీ పంపించారు. అండ్ అలాగే ఇంకొకటి అంటూ రైట్ ఆన్సర్ను పంపించారు అనమాట రామానంతపురం నుండి. అండ్ టూ నల్లమ్మ పాపినేయపాలెం అంటూ మెసేజ్ చేశారు. అండ్ చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్స్ జ్యోతి గారు అంటూ మెసేజ్ చేశారు ఎవరు. యా రైట్ ఆన్సర్ విజయవాడ నుండి కరుణ. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి కొండవీటి నుండి మెసేజ్ చేశారు ఒక మూవీ. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు ఒకటే మూవీ అంటూ. అండ్ అలాగే నెక్స్ట్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ జోగి శ్రీనివాసులు చిన్న గుడిపాడు గ్రామం పెద్ద దోర్నాల మండలం మార్కాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాటలు బాగున్నాయి సో అంటూ మెసేజ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులుట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జో మ్యామ్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య టూ మూవీస్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు అనంతపూర్ నుండి. సో చాలామంది రైట్ ఆన్సర్సే పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే మీ పేర్లు చదివాను కదా మళ్ళీ పంపించినట్టున్నారు. ఇందుకే నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే ప్రభాస్, ఆర్తి అగర్వాల్ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమాలు అని అడిగాను కదా. ఒకటి అడవి రాముడు చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఛత్రపతి మూవీలో కూడా ఒక సాంగ్ ఉంటుందన్నమాట వీళ్ళిద్దరికి, అది సూపర్ హిట్ సాంగ్. సో నేను ఇప్పుడు మీకోసం ఆ సాంగ్ అయితే ప్లే చేస్తాను. అండ్ దీని కంటిన్యూషన్ అడగాలనుంది కానీ టైం అయితే లేదనమాట. సో ఇక్కడికైతే మనం ఫుల్ స్టాప్ పెట్టేస్తాం ఈనాటి సందడి సందడికైతే. మళ్ళీ ఇంకొక రోజు షోలో ఖచ్చితంగా మంచి ప్రశ్నలు మళ్ళీ బాగా సందడి చేద్దాం, మరిన్ని సినిమా కబుర్లు చెప్పుకుందాం, బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం, ధీరాలో కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. బట్ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం ఛత్రపతి నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ టూ సాంగ్స్ వస్తాయి. అలాగే అడవి రాముడి నుంచి కూడా ఒక సాంగ్ ప్లే చేస్తాను మీకోసం. ఛత్రపతిలో కళ్యాణ్ మలిక్ అండ్ స్మిత నిరంజన పండిట్ పాడినటువంటి పాట సునీతతో కలిసి. అండ్ చంద్రబోస్ గీతం ఇది. ఈ పాట మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందర్స్. అందులో మనం ఫైనల్ గా వచ్చేసాం కదా. సో ఇంకొంచెం మెసేజెస్ పెండింగ్ ఉన్నాయి, ఒక నాలుగు, అవి కూడా చూసేద్దాం. అడవి రాముడు అండ్ యా ఛత్రపతి కదా, మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు, రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎప్పట్లానే ఈ రోజు కూడా షో బాగుంది, మాకు నచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తారు అంట. వచ్చేస్తాను ఒక 2-3 డేస్ గ్యాప్లో. అండ్ నెక్స్ట్ మెసేజ్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, ఈరోజు మీ షో వాహ్వా అనిపించింది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి మెసేజ్ చేశారు. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ బాగుంది అయితే నేను పాల్గొనలేకపోయాను, రేడియో అందుబాటులో ఉంది కానీ సెల్ ఫోన్ లేనందువలన అంటూ మెసేజ్ చేశారు. అయ్యో, శాంతినగర్ నుండి ఓకే ఒకడు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ అగైన్ అండ్ అగైన్, యురేక మీరు కేక అంట, కర్నూతల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అడవి రాముడు అండ్ ఛత్రపతి అంటూ రైట్ ఆన్సర్, నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. అండ్ అలాగే శ్రావణి ధోని నుంచి మెసేజ్ చేశారు,

ఇందాక మీరు క్వశ్చన్స్ అడిగారా, మిస్ అయినట్టున్నా అంట. అయ్యో లేదు లేదు, అయిపోయింది క్వశ్చన్స్. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్, అయ్యో అవునా అండి, ఛత్రపతిలో ఒక సాంగ్ కూడా కదా అడవిరావు. ఎస్. నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు, సందడి సందడి చాలా సూపర్గా ఉంది, ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ. అండ్ వివి రెడ్డి శాస్త్రి గారు, పోటీవాడే కానీ మహా గట్టివాడట, ఎవరు అంత పొట్టి వాళ్ళు ఎవరున్నారు. అండ్ ఆల్ సాంగ్ సూపర్ 100% అంటూ గడ్డ మంకయ్య బండారపల్లి నెల్లూరు నుండి మెసేజ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇదండి సందడి సందడిలో అన్ని మెసేజెస్ అయితే నేను ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా కంప్లీట్ చేసేసాను. అండ్ 3 hours 55 minutes 30 seconds వచ్చేసింది వీబీ క్లాక్. అండ్ నేనైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ తోటి ఈనాటి సందడి సందడికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అండ్ వివిధాలు కలుసుకుందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది కిల్లర్ మూవీ నుంచి. వింటూ స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో వీరోచితంగా పోరాడి గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో ఈరోజు పరామర్శించారు. యుఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్తో ప్రధానమంత్రి వీడియో కాల్లో ఈరోజు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే స్వచ్ఛాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అవార్డులకు 12 పురపాలక నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. కరవు నేలగా ఉన్న సీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బౌల్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఈరోజు నివాళులర్పించారు. విజయవాడ లోక్భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నివాళులర్పించారు. ఆయన బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీలో నిర్వహిస్తున్న 31వ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా రాష్ట వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల అభివృద్ది, స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ప్రాంతీయ సదస్సుల ప్రధాన లక్ష్యమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నియామక పత్రాలు అందజేశారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్న కారణంగా పరిశ్రమల స్థాపన పెరుగుతోందని, యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

4 hours 4 minutes లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మనమైతే సక్సెస్ఫుల్ గా సందడి ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఈ రోజు ఫ్రైడే హీరో స్పెషల్.

సో మరి మెగాస్టార్ పాటలు విందామా? సో చిరంజీవి గారు ఈ పాటలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ మీకోసం ప్లే చేస్తాను 4 గంటల 50 నిమిషాల వరకు. ఫస్ట్ అయితే మీకోసం ఛాలెంజ్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం. హీరో స్పెషల్గా మెగాస్టార్ గారి పాటలు వింటున్నాం కదా. వినబోతున్న తర్వాతి పాట కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం.

0: పుట్టుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. ఫోర్ అవర్స్ 23:40 లో ఉంది వీవీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా చిరంజీవి గారు నటించినటువంటి సినిమాల నుంచి పాటలు అయితే వింటున్నాం కదా. సో నెక్స్ట్ వినబోతున్న పాట మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం.

4 hours 32 minutes 52 seconds లో ఉంది వీబీగ్లోకి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ పసివాడి ప్రాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు కదా. రాక్షసుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో

0: స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: ఖైదీ నంబర్ 150 చిత్రానికి హరిహరన్, శ్రేయ ఘోషల్ పాడినటువంటి శ్రీమణి గీతం వినబోతున్నారు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో.

నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? వెన్నెల ప్రోగ్రాంలో చేతంతో తెలుసుకుందాం. ఈరోజు నవ్వు నాలుగు విధాల చేటు అనే ఒక పాత సామెత ఉండేది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే నవ్వు 40 విధాల మేలు అంటున్నారు డాక్టర్స్. నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా నవ్వు ఎంతో మేలు చేస్తుందట. అదెలాగంటే మనస్ఫూర్తిగా నవ్వడానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు. రోజులో ఒకసారైనా నవ్వకపోవడం వల్ల చాలా రకాల మానసిక సమస్యలొచ్చే అవకాశం ఉందంటున్నారు. నవ్వకుండా ఎప్పుడూ సీరియస్గా ఉండేవాళ్లకు స్ట్రెస్ అంటే ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి త్వరగా దరిచేరుతాయట. వర్క్ స్ట్రెస్లో పడి నవ్వడాన్ని చాలామంది మర్చిపోయారు. ఇవాళ మన వర్క్ కూడా అలాగే ఉందండి. ఏదో ఆర్టిఫిషియల్గా నవ్వేస్తూ ఉంటారు. ఏ హాయ్ హూ అని అందరికీ ఏదో ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్లెజెంట్రీస్ అవుతాయి ఆఫీస్కి వెళ్ళగానే, కానీ డీప్ ఇన్సైడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ అండ్ స్ట్రెస్. వర్క్ అవుతుందా లేదా, అసలు ఇంకోటి చెప్పాలంటే ఆ వర్క్ పైన ఇంట్రెస్టే ఉండదు, కానీ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు? శాలరీ కోసం వెళ్ళాలి. అందరికీ ఏదో మనం హ్యాపీగా ఉన్నామన్న ఒక ప్రొజెక్షన్ చేయాలి అక్కడ. అది చేయకపోతే వీళ్ళేదో అయిపోయారన్న ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుంది, వేరే వాళ్ళకు కలుగుతుంది. దానితో డబుల్ ఇంపాక్ట్ పడుతుందని ఉన్నా లేకున్నా గానీ ఏదో హ్యాపీగా ఉన్నామని ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇది కేవలం ఆఫీస్లో కాదు, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో మనం చూపిస్తూనే ఉన్నాం. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. నిజంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదు అది. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నవ్వుతూ ఫోటోలు తీసుకుంటున్నారు, తింటూ ఫోటోలు తీసుకుంటున్నారు, ఏది చేసినా ఫోటోలు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళకి ఇమీడియట్గా చూపిస్తున్నారు. అంటే సీసీసీ లుక్ అంత టెన్షన్ అయిపోయింది. అంటే జీవితంలో లేని ఉన్నట్టు చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆర్టిఫిషియాలిటీ వచ్చింది. ఒక్కసారి కామ్గా సాలిట్యూడ్లో కూర్చొని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే నిజంగా హ్యాపీనెస్ ఉందా లేదా మనకే తెలుస్తుంది. మనకొచ్చే చాలా రకాల మానసిక రుగ్మతలకు, అనారోగ్యాలకి నవ్వకపోవడం కూడా ఒక కారణం. బీపీ, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, మైగ్రేన్ తలనొప్పి వంటి బోలెడు సమస్యలు కేవలం నవ్వడం ద్వారా దూరమవుతాయని ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఎన్నో రీసెర్చర్స్ కూడా ప్రూవ్ చేశాయి. రోజుకి 10 నిమిషాలు నవ్వడం ద్వారా 10 నుంచి 20 మిల్లీమీటర్ల రక్తపోటు తగ్గుతుందని స్టడీలో తేలింది. కానీ ఏం చేస్తున్నారు? నవ్వకుండా గోళీలు మింగుతున్నారు, టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. బీపీ అంటారు, హైపర్ టెన్షన్ అంటారు, ఏదో ఒకటి మింగేస్తే అయిపోతుంది, మళ్ళీ స్ట్రెస్ఫుల్ లైఫ్. అదొక సైకిల్లాగా ఏర్పడింది. హాయిగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని లేదా ఒక మంచి కామెడీ షో చూస్తుంటూ ఫ్యామిలీ వాళ్ళతో ఉండే టైం కూడా లేదు. ఇవాళ అన్ని ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ కదా, అన్ని అక్కడ సోషల్ మీడియాలో చూపించేశాం కదా ఆర్టిఫిషియల్. ఎక్కడ మళ్ళీ రివీల్ అవుతుందో అని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా ఏంటి మనం? వై డోంట్ యూ బీ యువర్ సెల్ఫ్, వై డోంట్ యూ లాఫ్? ప్రాబ్లం వస్తే వచ్చింది, దాన్ని అధిగమించండి. ఫ్రెండ్స్తో కలిసి ట్రూత్ఫుల్గా ఉంటే ఏమవుతుంది? హ్యాపీగా జీవించవచ్చు. నవ్వండి, నవ్వించండి. నవ్వడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ లెవెల్ కూడా పెరుగుతుంది. నవ్వినప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే అన్ని రకాల మానసిక రుగ్మతలకు నవ్వు మంచి మందుగా పనిచేస్తుంది. ఇకపోతే నవ్వడం వల్ల సహజంగానే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకు పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే నవ్వుతామో ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ తేలిక పడుతుందో నిజంగా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వినప్పుడు ముఖం, పొట్టలోని కండరాలు యాక్టివేట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే నవ్వు అనేది ఒక రకమైన శ్వాస వ్యాయామం. ఇట్స్ అ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. వీ టేక్ లాట్ ఆఫ్ బ్రీత్ అండ్ వీ రిలీజ్ దట్ బ్రీత్ అండ్ వీ ఆల్సో రిలాక్స్ ద మజిల్స్. నవ్వుతూ ఉంటాం, ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఒక మజిల్స్కి కూడా టెన్షన్ రిలీజ్ అయిపోతుంది, లైట్ అయిపోతాము. కాబట్టి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులతో మంచిగా కమ్యూనికేట్ చేయండి. అందరిలో మంచి ఇంప్రెషన్ పొందడానికి ముఖంపై చిరునవ్వు ఉండడం చాలా అవసరం. ఈ మధ్య లేటెస్ట్గా చాలామంది ఏంటంటే ఏదో సీరియస్గా ఫేస్ పెడతారు. అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మేము చాలా విఐపీస్, మమ్మల్ని చూసి అందరూ భయపడండి అనే ఒక ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు అందరికీ. ఎందుకంత సీరియస్నెస్? దాంతో నష్టం ఎవరికి? మీకే కదా. అది అయినా మీకు ఆ ప్రొజెక్షన్ అవసరం ఎందుకు? నిజంగా మీలో వాల్యూ ఉంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కదా అని ఆలోచన మర్చిపోతారు. అలాగే నవ్వు అనేది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అంటే మీరు నవ్వుతూ ఉండడం ద్వారా మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా నవ్వుతూ ఉండేలా చేయొచ్చు. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుందంటారు. ఇది నేను చెప్పే మాట కాదు, చాలా మటుకు సర్వేలో నిరూపించారు. కాబట్టి రోజుకి 10 నిమిషాలైనా నవ్వడానికి అలవాటు చేసుకోవడానికి. ఇంకా చేతనేదో వెన్నెల ప్రోగ్రాంలో నవ్వమన్నాడు, 10 నిమిషాలు నవ్వమన్నాడు అని అలారం పెట్టుకుని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ నవ్వకండి. నిజంగా చూసుకుంటే ఎంతసేపు నవ్వుతే అంత మంచిది.

మీరు నవ్వడం కాకుండా ఇతరులను కూడా నవ్వించండి. నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజమై శక్తొస్తుందట. గట్టిగా నవ్వేవారిలో బీపీ అదుపులో ఉంటుంది. మనం 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీస్ కరిగిపోతాయి. గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. నవ్వితే శరీరంలో నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. నిత్యం నవ్వుతూ ఉండేవారికి జీర్ణశక్తి పెరుగుతుంది. దట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ కెపాసిటీ. మానసిక రోగాలు నయం చేయడానికి నవ్వు ఔషధంలా పనిచేస్తుంది. నవ్వు మెడకు మంచి వ్యాయామం. హాయిగా నవ్వుకుంటే మెడనొప్పి సమస్య ఉండదు. మానసిక ఉల్లాసానికి నవ్వు ఓ దివ్యౌషధం. హాయిగా నవ్వుకునే వారికి హై బీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడి దూరం. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ జీవితంలో ప్రతిరోజు అందుకే నవ్వండి, నవ్వించండి. మనసారా నవ్వడానికి ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే మీరు నవ్వితే మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. జీవితం అంటేనే సమస్యలు, ప్రాబ్లమ్స్, సఫరింగ్, పెయిన్ అని అంటూ ఉంటారు. కరెక్టే, అది సర్వసాధారణం. శారీరక మానసిక సమస్యలను నయం చేసేందుకు తరచూ వైద్యులను సంప్రదిస్తూ ఉంటాం. కానీ ఒక చిన్న నవ్వు నవ్వితే మీరు కొన్ని అనారోగ్యాల నుంచి కోలుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి నిజంగా పెరుగుతుందండి. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ది ఇమ్యూనిటీ. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. అంటే కార్టిజాల్ ఇలాంటి ఏదైతే హార్మోన్స్ ఉంటాయో మనకు స్ట్రెస్నిచ్చేవి, అవన్నీ తగ్గిపోతాయి. ఆటోమేటిక్లీ ఇట్ ఇంప్రూవ్స్ ఆ హెల్త్. అదనంగా మీ శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలు పెరుగుతాయి. నవ్వు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనసారా నవ్వుతుండటం వల్ల హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని ఆక్సిజన్ రవాణాను పెంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ప్రాణాంతకం. అధిక ఒత్తిడి అనేక మానసిక శారీరక సమస్యలకు దారితీస్తుంది. డిప్రెషన్ మన ఓవరాల్ హెల్త్ని కూడా ప్రభావితం చేస్తుంది. నవ్వు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. దీనివల్ల మనసు, శరీరం రిఫ్రెష్డ్గా ఉంటుంది. ఈ రోజుల్లో మనం క్యాలరీస్ని తగ్గించుకోవడానికి అనేక వ్యూహాలను అనుసరిస్తూ ఉన్నాం. క్యాలరీస్ని బర్న్ చేయడానికి నవ్వు గొప్ప మార్గం. 10 నుంచి 15 నిమిషాల పాటు నిరంతరం నవ్వడం వల్ల 50 కేలరీస్ ఖర్చవుతాయి. ఇది మీకు తేలికపాటి వ్యాయామం అవుతుంది. హాయిగా నవ్వేవారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు. డిప్రెషన్లో ఉన్న వాళ్లకి లాఫింగ్ థెరపీ ట్రీట్మెంట్ చేయగా 70% వరకు సత్ఫలితాలున్నాయి. థైరాయిడ్, మైగ్రెయిన్, స్పాండిలైటిస్ వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా ఈ నవ్వే. అందుకే అంటారు, నవ్వండి, నవ్విస్తూ ఉండండి. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు ఒకసారి చూసుకున్నారా, బాగా హ్యాపీగా రిలాక్స్డ్గా లేచి అలా హ్యాపీ స్మైల్ ఇస్తూ ఈ డే ఎంత బాగుందో రిఫ్రెష్డ్గా అన్నప్పుడు ఆ రోజంతా నిజంగా బాగుంటుంది. కానీ ఎన్నాళ్ళైంది అలా లేచి? లేవగానే మనం ఏదో బాధతో లేస్తాం. ఎందుకంటే ఆ డే అంతా మళ్ళా ఎలా గడుపుతాం, దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ చేసుకుంటూ అసలైన జీవితాన్ని మర్చిపోతాం. ఇదొక సైక్లిక్ ప్యాటర్న్ అయిందండి. నిజంగా ప్లానింగ్ చేయాలి, కోఆర్డినేషన్, ఇవన్నీ చాలా ముఖ్యం. లైఫ్ ముందుకెళ్లాలంటే ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే అనుకుంటాం. కానీ దాంట్లో పడి అసలైనవి మర్చిపోతున్నామేంటి? ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి లేదా సంపాదించడానికి నవ్వు అడ్డెందుకయింది? సో స్టార్ట్ యువర్ డే విత్ అ స్మైల్, స్లోలీ గెట్ ఇన్ టు లాఫ్టర్. మీరే చూస్తారు మీ జీవితంలో ఎన్ని పాజిటివ్ చేంజెస్ వస్తాయో. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాఫ్టర్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. I repeat, 9515227039. My email ID, feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే స్వచ్చాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అవార్డులకు 12 పురపాలక నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ

పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఎంపికయ్యాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాయలసీమ అభివృద్దికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఈరోజు మదనపల్లి నుంచి ప్రారంభించిన హార్టికల్చర్ హబ్ కార్యక్రమాన్ని ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉద్యాన రైతులతో కలిసి వీక్షించారు. హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. స్వచ్ఛమైన, స్వావలంబనతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో జరిగిన మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని పారిశుధ్య కార్మికులతో కలిసి రహదారిని శుభ్రం చేశారు. సెలవు దినం కావడంతో విశాఖ జిల్లా రిషికొండ ఐటీ హిల్స్ సమీపంలోని సముద్ర తీరంలో ఈరోజు ఈతకు వెళ్లిన 6 విద్యార్థుల్లో 3 గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈరోజు పాల్గొని ప్రసంగించారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వాధికారులు, పారిశుధ్య సిబ్బంది మాత్రమే బాధ్యతగా తీసుకోకూడదని, సమాజంలోని ప్రతి పౌరుడు తమ బాధ్యతగా భావించి భాగస్వామ్యం కావాలని అన్నారు.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము గీత్ గచ్చల్ అంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే స్వచ్చాంధ్ర రాష్ట స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అవార్డులకు 12 పురపాలక నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులను ఎంపిక చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అగ్రికల్చర్ ఏర్పాటుకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. రాయలసీమ అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గాంధీబాట్లో నడుస్తూ పరిశుభ్రత, సేవాభావం వంటి విలువలు పెంపొందించుకోవాలని రాష్ట హోంశాఖ మంత్రి వి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈరోజు అనకాపల్లిలో నిర్వహించిన స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండల కేంద్రంలో నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో రాష్ట ప్రభుత్వ విప్

కృపం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి ఈరోజు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అమలాపురంలో ఈరోజు జరిగిన స్వచ్ఛాంధ్ర 2026 పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. స్వచ్ఛతా రంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. కాకినాడలో ఈరోజు జరిగిన స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2026 జిల్లాస్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంజీవని ప్రాజెక్టుపై ఆశా కార్యకర్తల నుంచి డీఎంహెచ్ఓల వరకు వివిధ స్థాయిల ఉద్యోగులు 1.02 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సంజీవని ప్రాజెక్టు సన్నద్ధతపై ఉన్నతాధికారులతో నిన్న ఆయన అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున విస్తరించింది. ఈ కారణంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ ముసరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో పలుచోట్ల వేడి వాతావరణం నెలకొని ఉంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటల వింటారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ మరి పుష్ప 2 మూవీలో నుంచి సూసేకి అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్. మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: ట్యూన్ చేసి వింటూ అందజేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణ తీరంలో. స్టూడియోలో సమయం 6:10 కావస్తుంది. ఈ సమయంలో మీరందరూ వింటారు ప్రాంతీయ వార్తలు.
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन. रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రాష్టంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మదనపల్లిలో ఈరోజు జరిగిన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యాన రంగానికి ఐఎస్ఏ కీలకంగా నిలుస్తుందని, ఆదాయం పెరిగి రాయలసీమ

0: సీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర సహకారంతో 40,000 కోట్లు, ప్రైవేటు పెట్టుబడులు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమలోని మొత్తం 10 జిల్లాల్లో 5,860 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ది చేస్తున్నామని, 600,000 ఎకరాల్లో అదనంగా ఉద్యాన సాగు విస్తరించేలా కార్యక్రమం చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: దేశంలోనే మైక్రో ఇరిగేషన్ పాలసీ తీసుకొచ్చాం. పంట కుంటలు, వాటర్ షెడ్ పథకాలు, చెక్ డ్యాములు, కంటూర్ ట్రెంచ్లు, అనేక కార్యక్రమాలు అమలు చేసి జల సంరక్షణ కోసం చర్యలు తీసుకున్నాం. అంద్రీనీవా ఫేజ్ 2, GNSS, వెలుగొండ ఫేజ్ 2, పేరూరు లిఫ్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, వేదావతి లిఫ్ట్, మల్లెమడుగు, బాలాజీ సాగర్ ప్రాజెక్టులు వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేస్తాం.
0: రాష్ట్రంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈరోజు జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంకురార్పణ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలోనే రాయలసీమలో హార్టికల్చర్ హబ్కు అంకురార్పణ జరుగుతోందని చెప్పారు. రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను రిలయన్స్ ఏర్పాటు చేస్తోందని, ఇది రైతులకు సహకారం అందిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారని, యుద్ద సంక్షోభం ఉన్నా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: రైతులు ఒక జీవన ఆధారానికి కావాల్సిన అన్ని రకాల ప్లాన్స్ తీసుకొచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్ కు పైసా వెళ్ళాలి, వాళ్ళకి చేతుల ఖర్చుకి డబ్బు ఉండాలని కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చారు. దాని తర్వాత మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు సమయానికి పంటకి కావాల్సిన పైసా బ్యాంకు నుంచి తీసుకోవచ్చు, ఆ క్రెడిట్ కార్డు చేతులు ఉండడం వల్ల.
0: రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మదనపల్లిలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాయలసీమ రైతులకు సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పంటలను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత 2 ఏళ్లలో 8,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టామని, 62,000 ఎకరాల్లో 28,000 మంది రైతులకు లబ్ది చేకూరేలా ఉద్యాన పంటల సాగును విస్తరించామని తెలిపారు. 5,000 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశామని, నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేస్తూ రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆవరణలో అధునాతన క్రికెట్ స్టేడియం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్టేడియంను అందుబాటులోకి తీసుకురావడం వల్ల విద్యార్థులు, యువత క్రీడల్లో మరింత రాణించేందుకు వీలవుతుందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కింద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో చెత్త కుప్పలు లేకుండా చేసి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, గుంటూరులో వేస్టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, మరో 6 ప్లాంట్లను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిరర్ధక ఆస్తులు లేదా వసూలు కాని రుణాల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్. 2018 సంవత్సరంలో ఎన్పీఏల సంక్షోభం తీవ్రస్థాయిలో 11.18% చేరడంతో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త

0: అంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. ఫోర్ ఆర్స్ వ్యూహంగా పిలువబడే ఒక విధానం ద్వారా మొండి బకాయిలను గుర్తించడం, బ్యాంక్రప్టసీ కోడ్ ఐబీసీను ప్రవేశపెట్టడం, కొత్తగా మూలధనాన్ని అందివ్వడం, కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయడం వంటివి జరిగాయి. ఈ ప్రక్షాళన దేశ ఆర్థిక రంగ స్వరూపాన్ని దశాబ్దాలలోనే ఆరోగ్యకరమైన స్థితికి తీసుకువచ్చింది. స్థూల నిరర్ధక ఆస్తులు 11.18% నుండి దశాబ్ద కాలంలోనే 1.80% తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాల నుండి రికార్డు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంగా మాట్లాడుతూ,
1: బ్యాంకింగ్ సెక్టర్ ఏక ప్రకార అర్థవ్యవస్థ గ్రీడ్ హోతా 2014 ఫోన్ బ్యాంకింగ్ కాలఖండ్ థా. బ్యాంకింగ్ వ్యవస్థ సబ్ కర్తా ధర్తాఓ కో విశ్వాస్ మిలియా. రిఫార్మ్ కి ఆవశ్యకతా తి హిమ్మత్ కే సాథ్ రిఫార్మ్ కియే. పారదర్శీ వ్యవస్థ బనాయి, ఢేర్ సారే బ్యాంకింగ్ రిఫార్మ్స్ హువే. ఆర్ జో సర్కారీ బ్యాంక్ దుర్బల్ హో చుకీ తి, ఠీక్ నహీ చల్ పాత, ఉస్కో హమ్నే బడీ బ్యాంక్ కే సాథ్ మర్జర్ కర్ దియా. ఉస్ బిమారీ సే బ్యాంకో కో ముక్తి మిలీ. ఆర్ బ్యాంకింగ్ కా జబ్ స్వాస్థ్య సుధరా తో లెన్ దేన్ కా కారోబార్ భీ ఉన్కా బడా, లోగో కో పైసే మిల్నే లగే.
0: గాంధీజీ చూపిన సత్యం, శాంతి, అహింస మార్గాలు ఆచరణీయమని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ అన్నారు. మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా నంద్యాలలో గాంధీ విగ్రహానికి మంత్రి ఈరోజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సామరస్యాల పరిరక్షణకు యువత కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న వినూత్న సంస్కరణలతో స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజ్ కార్యక్రమం కొత్త దిశలో పయనిస్తోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం గత నెల 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ 15,229.40 కోట్ల రూపాయల రుణ పంపిణీ, 82,639.56 కోట్ల రూపాయల రుణ నిల్వతో దేశంలోనే ముందంజలో నిలిచిందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలు తాత్కాలిక సహాయంగా మాత్రమే కాకుండా కుటుంబాల ఆదాయ అభివృద్ధికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మీరింతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు. ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ, పెద్ద మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. చిక్కరి చిక్కరి అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

పెద్దిమి ఊరి నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా, చిక్కరీ చిక్కరీ అంటూ. మరి మనమున్నాము కృష్ణా తీరంలో, కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ. అంతరిక్షం అనగానే మూవీలో చూస్తుంటాం, అక్కడికి వెళ్ళిన వారి వీడియోస్ చూస్తుంటాం. కానీ అంతరిక్షంలో వ్యోమగాములు చెప్పిన ప్రకారం అంతరిక్షంలో ఏం వాసన వస్తుంది అంటే స్మెల్స్ చాలా చూస్తుంటాము. స్మెల్ చూసిన ప్రతి ఒక్కటి కూడా కావాలని కోరుకున్నప్పుడు వెళ్ళి ఆస్వాదిస్తూ ఉంటాము. మరి అక్కడికి మనం వెళ్ళలేం కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి వాసన వస్తుందని చెప్పేసి చెప్పారు. అది తెలుసుకోవాలనుకుంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఇరుముడి మూవీల నుంచి ఎలాలో అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోకం, మనమున్నాము కృష్ణా తీరంలో. ఇది వివిధ భారతి FM 101.3 MHz.

ఇంటూ వంజ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ చెన్నై లవ్ స్టోరీ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి అంతరిక్షంలో ఏం వాసన వస్తుంది? ఏం వాసన వస్తుందంటే కాల్చిన మాంసం వాసన వస్తుందంట. అలాగే వెల్లింగ్ చేసినప్పుడు వచ్చే వాసన ఏదైతే ఉంటుందో ఘాటుగా అలాంటి వాసన వస్తుందంట మరి అంతరిక్షంలో. ఎస్, మరి ఒక్కొక్క జంతువు శబ్దం ఒక్కోలా ఉంటుంది. అందులో అందరి గుండెల్లో గుబేలనిపించే శబ్దం సింహం గర్జించగానే ఒక్కసారిగా అలా షేక్ అవుతాం కదా. మరి అసలు శబ్దమే చేయని జంతువు ఏది? జంతువుల్లో శబ్దం చేయనివి కూడా ఉంటాయి. ఆ జంతువు ఏది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది విశ్వనాథన్ సన్స్ మూవీలో నుంచి. నేను బటర్ఫ్లై అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం విశ్వనాథన్ సన్స్ మూవీలో నుంచి. మరి ఒక్కొక్క జంతువు శబ్దం ఒకలా ఉంటుంది అందులో. మరి అసలు శబ్దమే చేయని జంతువు ఏది అంటే జిరాఫీ. ఎస్, జిరాఫీ అసలు శబ్దమే చేయదన్నమాట. మరి వజ్రాలు దొరుకుతున్నాయంటే కనుక పొలాల వెంటపడి ఫుడ్ కూడా తినుకోకుండా దొరికే వరకు

వెతికే వారు ఉంటారు, కానీ ఈ గ్రహాల మీద వజ్రాల వర్షం కురుస్తుందంట. మరి ఆ గ్రహాలు ఏవి? ఎస్, ఆ గ్రహాలు ఎక్కడో తెలిస్తే గనక రాకెట్ వేసుకుని అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అంత ఛాన్స్ లేదు. కానీ ఎస్, మరి అదేంటో తెలుసుకోవాలనుకుంటే గ్రహాల గురించి కపుల్ ఫ్రెండ్లీ మూవీల నుంచి నా ప్రాణం అంటూ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు. ఫంకీ మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కృష్ణ తీరం. నేను మీ ఆర్జే అశోక్ కుమారి. వజ్రాలు వర్షం పడే ఆ గ్రహాలు ఏవి అంటే శని, సాటర్న్ అండ్ గురుడు జూపిటర్. ఈ రెండు గ్రహాల మీద వర్షం పడుతుందంట, అది వజ్రాల వర్షం. మరి ఆవలించని మనిషి లేడు, జంతువు లేదు అనుకుంటారు, కానీ అసలు ఆవలింతని రాని జంతువు ఉందంటే నమ్ముతారా? అది ఏది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఇడ్లీ కొట్టు మూవీల నుంచి. అందరూ చెప్పిన మాటే కదా అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా. మరి మనమున్నాము కృష్ణా తీరంలో. ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ, ఆవలించిన మనిషి లేడు, జంతువు లేదు. మరి ఆవలించని జంతువుల్లో ఒకటి ఉంది, అదేంటంటే జిరాఫీ. ఎస్, జిరాఫీకి అసలు ఆవలింతలే రావంట. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం గోదావరి గట్టు పైన మూవీలో నుంచి, చూడు చూడు అంటూ వింటూ ఎంజాయ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ఆసియా క్రీడలు 2026లో బంగారు పతకాలు గెలుచుకున్న లవ్లినా బోర్గోహైన్, పర్వీన్, అంకుష్, సుజీత్ కల్కల్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించిన స్వచ్చంద్ర రాష్టస్థాయి పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు నెలలో ఒకరోజు స్వచ్ఛతపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్ఛ అవార్డులను ప్రకటించింది. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని స్థూపం సమీపంలో ఉన్న గాంధీ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. స్వచ్చాంధ్ర సేవకులను, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవడం మన బాధ్యతని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు 69 మందికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డులను ఆయన ప్రదానం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు 2026 కార్యక్రమాన్ని అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిశాంతిట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యంపై ఆమె దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం డివిజన్ నూతన సబ్ కలెక్టర్గా 2024 బ్యాచ్కు చెందిన సచిన్ రహర్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా

డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఉత్తర అండమాన్ సముద్రంపై ఈ నెల 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. తర్వాత అది అల్పపీడనంగా మారే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది 15 నాటికి దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకునున్న మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. దీనిపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుందని వెల్లడించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: స్టూడియోల సమయం 7:05 కావస్తుంది. మరి ఈ సమయంలో మీరందరూ ఉంటారు తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శాంతి కోసం విశ్వసనీయమైన గొంతుకగా ఎదిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలు, అశాంతి నెలకొన్న పరిస్థితుల్లో సమస్యలకు యుద్ధభూములపై పరిష్కారం లభించదని అన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రధానమంత్రి ప్రపంచానికి సందేశం ఇచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారి భారతదేశ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరిగిందని అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస భారతీయులు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. శాంతి, సామరస్యం, అహింసపై మహాత్మాగాంధీ అందించిన చిరస్మరణీయ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నివాళులర్పించారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంలో

జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు కాన్సులేట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుఏఈలోని సంగీత పాఠశాలకు చెందిన భారతదేశ విద్యార్థులు కూడా మహాత్మునికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులతో పాటు పాఠశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్కులో అమూల్ డైరీ ప్లాంట్ను అమిత్ షా ప్రారంభిస్తారు. శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో కూడా కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. రోజుకు 5 లక్షల లీటర్ల సేకరణ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట్ర పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా రాష్ట్రంలో 1,525 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్సీడీసీ ద్వారా తెలంగాణలో ధాన్యం కొనుగోలుతో సహా వివిధ సహకార రంగాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కత్రా బనిహాల్ రైల్వే మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచడం చారిత్రక మైలురాయిగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ వంతెన, భారతదేశపు తొలి కేబుల్ స్టడీ ఆంజీ వంతెనను దాటింది. ఈ వేగం పెంపుతో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టులో రైళ్ల నిర్వహణ మరింత సులభతరమవుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ వ్యాపార లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది ప్రజల స్వదేశీ అవసరాలతో భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. గ్లోబల్ సప్లై చైన్లో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశం తయారీ రంగాన్ని విస్తరిస్తుందని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVDని ఫాలో అవ్వండి. ఏఐన్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతులకు మెరుగైన నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అందించి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ 10 జిల్లాల్లో ఏర్పాటవుతుంది. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ వంటి పంటలను ప్రోత్సహిస్తుంది. 3 దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. గాంధీ జయంతి సందర్భంగా ముంబై పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇందిరా డాక్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో కేంద్ర నౌకాయానం, జలమార్గాలు, రేవుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశించిన స్వచ్ఛ భారత్ స్వప్నానికి పారిశుద్ధ్యమే ప్రధాన మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటోఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుండి
ఢిల్లీ మెట్రో శాసనసభ నూతన పార్లమెంట్.

0: వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు ప్రతిబింబిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 67 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా 8.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 2.9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డాటా సెంటర్లు, ఐటీ, సెమీకండక్టర్లకు అత్యధిక పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత ఇంధనం, క్లీన్టెక్, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇన్వెస్ట్ మహారాష్ట్ర వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గోవాలోని పోండాలో స్వయం సమృద్ధి, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. కుషావతి జిల్లాలో గోవాకు 3వ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చౌహాన్ ప్రకటించారు. జపాన్లోని ఐచీ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 13వ రోజైన ఈ రోజు కూడా పలు పతకాలను సాధించారు. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో 5 స్వర్ణ పతకాలు సాధించారు. రెజ్లింగ్లో 1, బాక్సింగ్లో 3, ఆర్చరీలో 1 స్వర్ణం భారత జట్టు గెలుచుకున్నాయి. పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో సుజీత్ కల్కల్ స్వర్ణ పతకం సాధించారు. ఈ విజయాలతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారతదేశం 5వ స్థానానికి చేరుకుంది. భారతదేశం మొత్తం 75 పతకాలు సాధించింది. వీటిలో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచీ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఇంతవరకు తెలుగులో వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ ఓన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, అష్టాచమ్మ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చేస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేసుకోండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసు అయ్యి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా అష్టచమ్మ మూవీలో నుంచి. మరి ఈరోజు మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఏంటి అంటే, చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిండ్రు కానీ కాకుల గురించి రాయలే. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉంది? ఎస్, చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిండ్రు కానీ కాకుల గురించి రాయలేదు. ఈ డైలాగ్ ఏ మూవీలోది? ఆప్షన్ ఏ దేవరా, ఆప్షన్ బి ప్యారడైజ్. ఆప్షన్ ఏ దేవరా, ఆప్షన్ బి ది ప్యారడైజ్. ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 0866248814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేసేయండి. ఆ రోజులు మళ్ళీ రావు అంటూ కమిటీ కుర్రల మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం ఇష్కో మూవీలో నుంచి. మరి నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్, చరిత్రలో అందరూ చిలకలు పౌరాల గురించి రాసిండ్రు కానీ కాకుల గురించి రాయలే. ఈ డైలాగ్ ఏ మూవీలోది? ఆప్షన్ ఏ దేవర్, ఆప్షన్ బి ఇది ప్యారడైజ్ అన్నాను. మరి మనకు మెసేజ్ పంపించేశారు, ఎవరెవరు పంపించేశారో చూద్దాం. అనంతపురం నుంచి అనురాధ, హాయ్ గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రత్నం వైజాగ్, హాయ్ కరెక్ట్ ఆన్సర్. ఫనీ సత్యశ్రీ తెనాలి, హాయ్ ఎలా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తాతారావు కానూరు, హాయ్ ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ముంబై నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప, హాయ్ కడప ఎలా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ కనకరావు పెడనా, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ రామ్ ప్రసాద్, రామ్ చరణ్, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కర్నూలు జిల్లా బసరకోడ గ్రామం నుంచి రాజశేఖర్ రెడ్డి, హాయ్ రాంగ్ ఆన్సర్ పంపించారు. బాలంపల్లి యాలగడ్డ నంద్యాల జిల్లా, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. మారుతినగర్ బల్లిపరు నుంచి వాస శివయ్య, హాయ్ రాంగ్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు, హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు, గంగాభవాని ఎలా ఉన్నారు? హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జగనందరావు కాలనీ అప్పలరాజు, హాయ్.

కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు ఎలా ఉన్నారు? హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, ఇంకా రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్నా, ఏలూరు, హాయ్. ఓకే, ఎస్, మీరు అనుమానించినట్టుగానే అయింది, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు, కడప, హాయ్, కరెక్ట్ ఆన్సర్. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవాణి, సత్యవతి, మహబూబ్ నగర్ నుంచి, హాయ్, గుడ్ ఈవినింగ్. ఆన్సర్ ఏం పెట్టలేదు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి రాజు, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. లెమన్లపాడు నుంచి భాను, హాయ్, గుడ్ ఈవినింగ్, ఆన్సర్ ఆన్సర్ ఇది. ఎస్, చాలా వరకు అందరు కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ మూవీలో హీరో ఎవరు? ఎస్, పంపించిన వాళ్ళందరికైతే తెలుస్తుంది కాబట్టి, తెలియని వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి. ఎస్, చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిండ్రు, కానీ కాకుల గురించి రాయలే. ఈ మూవీలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ నాని, ఆప్షన్ బి జూనియర్ ఎన్టీఆర్, ఆప్షన్ ఏ నాబీన్ అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. నగు మూమే అంటూ రాధేశ్యామ్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం లెనిన్ మూవీలో నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిండ్రు, కానీ కాకుల గురించి రాయలేదు. ఈ మూవీలో హీరో ఎవరు అని చెప్పేసి అన్నాను. ఆప్షన్ ఏ నాని, ఆప్షన్ బి జూనియర్, ఎన్టీఆర్. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించేస్తారో చూసేద్దాం. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం, ఒగ శివయ్య, ముంత పెద్దన్న కరెక్ట్ ఆన్సర్, కనకారావు పేడన కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, రత్నం వైజాగ్ కరెక్ట్ ఆన్సర్, కానూరు తాతారావు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అనురాధ కరెక్ట్ ఆన్సర్, పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాలు ఎలా ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, రాజశేఖర్ రెడ్డి కర్నూలు కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్, మురహరి యశోద, జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, చినమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్, పాలంపల్లయ్య కరెక్ట్ ఆన్సర్, రఘుబీర్ సింగ్ సుగుణాభాయి ఏలూరు, ఆన్సర్ ఏం పెట్టలేదు, ఫనీ సత్యశ్రీ కరెక్ట్ ఆన్సర్, కడప వినయ్ ఆదిత్య, రాంగ్ ఆన్సర్. ఎస్, మరి మన థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిండ్రు కానీ కాకుల గురించి రాయలే, ఈ డైలాగ్ ఈ మూవీలో విలన్ ఎవరు? మ్యాక్సిమం అందరికి తెలిసిపోయింది కాబట్టి విలన్ కూడా తెలిసిపోతారు. ఆప్షన్ ఏ సైఫ్ అలీ ఖాన్, ఆప్షన్ బి మోహన్ బాబు. ఎస్, ఆప్షన్ ఏ సైఫ్ అలీ ఖాన్, ఆప్షన్ బి మోహన్ బాబు, ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 0666248814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మనసును మనసైలో, నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది జనక అయితే గనక మూవీలో నుంచి, నా ఫేవరెట్ అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిండ్రు, కానీ కాకుల గురించి రాయలే. ఈ మూవీలో విలన్ ఎవరు? ఆప్షన్ ఏ సైఫ్ అలీ ఖాన్, ఆప్షన్ బి మోహన్ బాబు. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించేశారో చూద్దాం. కడప వినయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనుకుంటున్నారా, రాంగ్ ఆన్సర్ పంపించారు. రత్నం వైజాగ్ కరెక్ట్ ఆన్సర్, కనకారావు కరెక్ట్ ఆన్సర్, తాతారావు కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ కరెక్ట్ ఆన్సర్, చిరంజీవి నాగభూషణ్, శివ వగ్గ శివయ్య, రాంగ్ ఆన్సర్, బ్రహ్మయ్య కర్నూలు కరెక్ట్ ఆన్సర్, దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్, అనురాధ కరెక్ట్ ఆన్సర్, సివి శ్రీనివాస్ రెడ్డి, ఆప్షన్ సి తీసుకున్నారా, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి యాదోని కరెక్ట్ ఆన్సర్, ఫనీ సత్యశ్రీ కరెక్ట్ ఆన్సర్, మురహరి యశోద జానకి రాజు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మరైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. చరిత్ర

అందరూ చిలకలు పావురాల గురించి రాసిండ్రు, కానీ కాకుల గురించి రాయలే. ఈ మూవీ నేమ్ ది ప్యారడైజ్. మూవీలో హీరో నాని, మూవీలో విలన్ మోహన్ బాబు. ఎస్, వాళ్ళ అబ్బాయి ఉంటాడు కానీ చనిపోతాడు కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మోహన్ బాబే కదా. ఎస్, ఈ మూవీలో విలన్ మోహన్ బాబు. మరి చాలామంది కరెక్ట్గా పంపించేశారు వారందరి కోసం సూపర్ హిట్ సాంగ్. నాని యాక్ట్ చేసిన హాయ్ నాన్న మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ అయితే డెడికేట్ చేస్తున్నాను అందరికీ. వింటూ ఎంజాయ్ చేసేయండి. మరి నెక్స్ట్ డ్యూయట్ డ్యూయట్లో సూపర్ హిట్ డ్యూయట్ సాంగ్స్ వస్తూ ఉంటాయి, వింటూ ఎంజాయ్ చేయండి. నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఆసియా క్రీడలు 2026లో బంగారు పథకాలు గెలుచుకున్న లవ్లీనా బోర్గోహైన్, పర్వీన్, అంకుష్, సుజీత్ కల్కల్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించిన స్వచ్చాంధ్ర రాష్ట స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. స్వచ్ఛత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రజలు భాగస్వాములు అవ్వాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ సాయంత్రం విజయవాడ ఏ కన్వెన్షన్లో జరిగిన స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2026 కార్యక్రమంలో 22 విభాగాల్లో 130 రాష్ట స్థాయి అవార్డులు, 2044 జిల్లా స్థాయి అవార్డులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రదానం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ నిర్మాణానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. కరువునేల రాయలసీమను ఉద్యాన పంటల హబ్గా తీర్చిదిద్ది ఆర్థికంగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వగా, రాయలసీమ అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా సేవా మేర యోగ్దాన్ పేరిట రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎన్టీఆర్ పార్కులో మొక్కలు నాటారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కలిగజేయాలని కోరారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఈరోజు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజాభివృద్దికి కృషి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా రిషికొండ ఐటీ హిల్స్ సమీపంలోని సముద్ర తీరంలో ఈరోజు ఈతకు వెళ్లిన 6 విద్యార్థుల్లో

ముగ్గురు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టగా ఒక మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున విస్తరించింది. ఈ కారణంగా రానున్న 2 రోజుల పాటు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో పలుచోట్ల వేడి వాతావరణం నెలకొంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు మళ్లీ ప్రసారమవుతాయి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. సెగా మూవీలో నుంచి వర్షం ముందుగా అంటూ, వాన మూవీ నుంచి ఎదుట నిలిచింది అంటూ, సీతమ్మ వాకెట్లో సినిమాల చెట్టు మూవీల నుంచి వాన చునుకులే అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేసేయండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్యదేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. వార్తల వివరాలు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్లో పుష్పాంజలి ఘటించారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, కాంగ్రెస్ అధ్యకులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్ సీనియర్ అధికారులు, పాఠశాల విద్యార్థులు కూడా నివాళి అర్పించారు. దుబాయ్ నుండి టెల్ అవివ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమాన ప్రయాణంలో కో పైలట్ చేసిన దాడిని ఎదుర్కొని 180 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచార్ ఆ సంఘటన సమయంలో తనకు ధైర్యాన్నిచ్చిన అంశాలను ప్రధానమంత్రికి వివరించారు. నరేంద్ర మోదీ ఆయన ధైర్యాన్ని ప్రశంసించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. యావత్ దేశం ఆయన కోసం ప్రార్థిస్తోందని పేర్కొంటూ కెప్టెన్ స్మిత్ ధైర్యం, సమయస్ఫూర్తి ఎన్నో ప్రాణాలను కాపాడాయని అన్నారు. భారతీయులు ప్రాణాలు తీసేవారు కాదని, ఇతరులను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్దంగా ఉంటారని దేశం గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దడానికి డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన విధానం అవసరమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్నారు. డిజైన్ నుండి పూర్తయిన వస్తువుల వరకు భారత్ తయారీ విలువ గొలుసులను నిర్మిస్తోందని చెప్పారు. భారతదేశ తయారీ సామర్థ్యం దేశీయ ప్రపంచ అవసరాలను తీరుస్తుందన్నారు. కాగా G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా పీయూష్ గోయల్ ఫ్రాన్స్, కెనడా, సౌదీ అరేబియా

0: అరేబియా, దక్షిణ కొరియా దేశాల వాణిజ్య మంత్రులతో చర్చలు జరిపి ఆయా దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. జపాన్లోని ఇచీ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 13వ రోజైన ఈ రోజు భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీలో 6 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లో చైనాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ పురుషుల 65 కిలోల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్ హూడా ఫైనల్లో చైనీస్ తాయ్పీకి చెందిన నీన్ చిన్ చెన్ను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 80 కిలోల విభాగంలో ఫైనల్లో అంకుష్ పంఘల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆర్చరీలో మహిళల రిక్వర్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఈ ప్రదర్శనలతో పతకాల పట్టికలో భారత్ మొత్తం 76 పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఇందులో 16 స్వర్ణ, 25 రజత, 35 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ దార్శనికతకు పరిశుభ్రత కేంద్ర బిందువుగా ఉందని కేంద్ర ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరా డాక్లోని గ్రే గేట్ వద్ద ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహిస్తున్న జవహర్ ద్వీప్ మెరైన్ ఆయిల్ టెర్మినల్ను ప్లాస్టిక్ రహిత ఆయిల్ టెర్మినల్గా ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అవిశ్రాంత కృషిని రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం భారతీయులందరికీ గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పుతిన్ వ్యాఖ్యలు, నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ శాంతికి ఒక విశ్వసనీయ దేశంగా మారిందని చాటి చెబుతున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అశాంతి నెలకొన్న సమయాల్లోనూ సమస్యలకు పరిష్కారాలు యుద్దభూమిలో కాకుండా చర్చలు, దౌత్యం ద్వారానే లభిస్తాయన్న సందేశాన్ని ప్రధానమంత్రి అందించారని చెప్పారు. విపత్తుల వంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఎల్లప్పుడూ సహాయం అందించడానికి ముందుకొచ్చిందని, ఇది వసుధైవ కుటుంబకం అనే భారత సాంప్రదాయానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టిందని అమిత్ షా వివరించారు. వైద్య రంగంలోని అన్ని ప్రత్యేక విభాగాలలో రోబోటిక్స్ కీలక సాధనంగా మారబోతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఎస్ఆర్ఎస్ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాల కారణంగా కొత్త సాంకేతికతలను స్వీకరించడం ఆవశ్యకమని చెప్పారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో సైన్స్ అనేవి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వ్యవస్థను సృష్టిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోబోటిక్ మెడిసిన్, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటివి ఆవిర్భవించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందించడంలో ఏఐ, రోబోటిక్స్ శక్తివంతమైన సహాయక సాధనాలుగా ఉపయోగపడతాయని జితేంద్ర సింగ్ తెలియజేస్తూ,
1: A robotic science is not a specialty per se. Today you are organizing a conference on robotic surgery, tomorrow they can have a conference on robotic medicine as well. Even cardiologists are practicing with robots. So we look at it in that way, and we will have to adopt it if we have to keep pace with the time just as. And it's going to be a very beautiful, wholesome ecosystem where you have genetically driven solutions.
0: వందే భారత్ రైలు చీనాబ్ అంజీ వంతెనలను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటడం ద్వారా రైల్వే ఈ రోజు ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ అంజీ వంతెనను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటి కొత్త రికార్డు సృష్టించింది. అలాగే 111 కిలోమీటర్ల పొడవైన శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా బనీహాల్ సెక్షన్లో గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచిన గరిష్ట వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వీటి ద్వారా రైలు కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని, ప్రయాణ సమయం

0: తగ్గి ప్రయాణికులకు వేగవంతమైన సురక్షితమైన ప్రయాణం లభిస్తుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ గోయల్ ఈ రోజు న్యూఢిల్లీలో ఖాదీ మహోత్సవ్ను ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా వర్తించే ఒక ప్రత్యేక రాయితీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడిచిన 12-13 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ వ్యాపారం 2 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించి ఒక నూతన చరిత్రను సృష్టించిందన్నారు. ఖాదీ నేడు యువతకు ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిందని పేర్కొంటూ, అభివృద్ది చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఖాదీ కీలక పాత్ర పోషిస్తుందని మనోజ్ గోయల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేస్తుందని, రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లకు ఆమె ఈ రోజు శంకుస్థాపన చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈ రోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్యదేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాం డ్యూయట్. డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ వర్షం మూవీ నుంచి మెల్లగా కరగని అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: స్టూడియోల సమయం 9 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. అన్నయ్య చిత్రం నుంచి హరిహరన్ సుజాత పాడిన గీతాన్ని విని ఆనందించారు కదా. కురిసే ఈ సన్నని వానకి సలిసలిగా ఉందటలోన వీరిద్దరికీ గుండెలోన గుబులవుతుందట. చలికి చలవంచకుండా పూల మంచంలో ఉందామా మనము అంటున్న ఈ ప్రియుడితో ప్రేయసి ఏమనిందో తెలియాలి అంటే ఈ గీతం వినేయాలి. వయసు పిలిచింది చిత్రం నుంచి ఎస్పి బాలు పాడగా ఇళయరాజా సంగీతంలో, వేటూరి రచనలో నుంచి జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

ఎస్పి బాలు సుజాత పాడగా రాజశ్రీ రచనలో, ఏఆర్ రెహమాన్ కంపోజింగ్లో వచ్చిన రోజా చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించారు కదా. కొమ్మ చాటునున్న మల్లెకి కొత్తగా రెక్కలొచ్చాయంట. ఇక ఆగుతుందా? కుంటేవాగు జోరిలా కొండదారి మార్చిందట. కలికి ఏటి నీరులా కులుకులెన్నో నేర్చిందట. అదేంటో మీరు వినేయండి. స్వర్ణకమలం చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలు జానకి పాడగా, సిరివెన్నెల రచనలో జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. సుజాత మలేషియా వాసుదేవన్ పాడగా వేటూరి రచనలో ఎర్ రెహమాన్ కంపోజింగ్లోంచి వచ్చిన మెరుపుకలల చిత్రంలో నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా. రాగాల రాధారి పూదారి అవుతుంటే కనులలో గంగ పొంగేవేళ, నదిలా తానే సాగేవేళ, ఎండల కన్నే సోకని ఈ రాణి దొరసాని, కోటను విడిచి పేటను విడిచి వెన్నెల పైటేసి వచ్చిందట ఈ కిన్నెరసాని. సీతార చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలు శైలజ పాడగా వేటూరి రచనలో చాలువారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు. మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ నేను మీ ఆర్జే అశోక్ గ్యాంగ్ లీడర్ చిత్రంలో నుంచి ఎస్పి బాలు చిత్ర పాడగా భువన్ చంద్ర రచనలో నుంచి జాలువారిన గీతాన్ని విని ఆనందించారు కదా. సూర్యుడే చురుచురా చూసిన చీరనే వదలడట ఈ జతగాడు. చీకటి చెదిరిన కాకులే కేకలు వేసిన వాకిలే పిలిచిన కౌకిలే వదలడట ఈ శ్రీవారు. వంటింట్లో గారాలు పోతున్న ఈ శ్రీవారితో సరసాలు చాలు అంటున్న ఈ శ్రీమతి ఇంకా ఏమనిందో తెలియాలంటే ఇళయరాజా సంగీతంలో మనో ఎస్ జానకి పాడగా సిరివెన్నెల రచనలో జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

శివపురం చిత్రం నుంచి మంచి గీతాన్ని విని ఆనందించాం కదా. మరి ఎంజి శ్రీకుమార్ మంజరి పాడగా ఎంజి రాధాకృష్ణన్ సంగీతంలో వనమాలి రచనలో నుంచి జాలివారిన గీతం అది. ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే, ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే, ఆ కన్నీళ్లకు అర్థం ఇన్నేళ్లుగా వ్యర్థం, చుక్కల్లే తోచావే వెన్నెల్లే కాచావే ఏడబోయావే అంటూ ఆ ప్రియురాలను తలుచుకుంటూ ఆ ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే నిరీక్షణ చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో కేజే యేసుదాస్ పాడగా వేటూరు రచనలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించని రాగాలి అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లెఫ్ట్ రైట్ అబౌట్ హోయ్ హోయ్ హోయ్ హోయ్.

స్టూడియోల సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, శుభరాత్రి, శుభకాయ్ అండ్ జై హింద్ అండ్ షాలోమ్. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీమతి మిరియాల రంగమ్మ బృందం వారిచే అనుమాలదేవి కథ తంబురు కథ వింటారు.